ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం. అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శిని వింటున్నారు. ప్రతిరోజు క్షేత్రదర్శినిలో మనం ఒక పవిత్రమైన క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్షేత్రం యొక్క చరిత్రను తెలుసుకుంటూ అక్కడి విశిష్టతలను ఆస్వాదిస్తూ మన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నాం కదా. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి క్షేత్రం ఏంటంటే, ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక సాంప్రదాయం, ఒక విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక ద్వారం. ఇంతకీ ఏంటా క్షేత్రం అంటే, మనలో చాలామంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నాం. కొండపై శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆ ఆనందం చెప్పలేని అనుభూతి. అయితే తిరుమలకు వెళ్లే ముందు తప్పకుండా దర్శించాల్సిన ఒక పవిత్ర క్షేత్రం, శతాబ్దాలుగా భక్తులు పాటిస్తూ వస్తున్న ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ ఆచారమే దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం. మరి ఆ ఆలయాన్ని భక్తులు ప్రేమగా తిరుమలకు తొలిగడప అని పిలుస్తారు. మరి ఆ ఆలయ విశేషాలు ఇవాల్టి మన క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శనం వింటున్నారు. మన భారతదేశంలో వేలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలు చరిత్రతో ప్రసిద్ధి చెందితే మరికొన్ని ఆలయాలు అక్కడ జరిగే మహిమలతో ప్రసిద్ధి చెందుతాయి. కానీ దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రం భక్తుల విశ్వాసాన్ని శతాబ్దాలుగా నిలబెట్టుకుంటూ వస్తుంది. దేవుని కడప ఆలయం వైఎస్ఆర్ కడప నగరానికి సమీపంలో, నగర కేంద్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే ప్రశాంత వాతావరణం పురాతన శిల్ప సంపద భక్తిభావన మరింత పెంచుతుంది. మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఆలయ ప్రాంగణంలో వీచే గాలి కూడా గోవిందా గోవిందా అని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది అని అక్కడి వచ్చే భక్తులు అంటుంటారు. రోజంతా పనులు, బాధ్యతలు, ఒత్తిళ్లు, వీటి మధ్యలో దేవుడి సన్నిధిలో కొన్ని నిమిషాలు గడిపితే మనసుకు లభించే ప్రశాంతత మాటల్లో చెప్పలేము. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని తొలి గడప అని ఎందుకు పిలుస్తారు? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శినిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం దేవుని గడప. మరి కడపలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం తెలుసుకుంటున్నాం కదా. ఇక ఈ ఆలయాన్ని తొలి గడప అని ఎందుకు పిలుస్తారు? దాని వెనుకున్న ఆధ్యాత్మిక భావన ఏంటి? ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకోవాలి. శతాబ్దాలుగా భక్తులు అనుసరిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఈ ఆలయానికి ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టింది. కడప అనే పేరు గడప అనే తెలుగు పదం నుంచి వచ్చింది. అంటే ప్రవేశ ద్వారము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే యాత్రికులు ముందుగా ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత తిరుమలకు వెళ్లే ఆచారం ఉంది. అందుకే ఈ ఆలయాన్ని దేవుని గడప లేదా తిరుమలకు తొలి గడప అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో కృపాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించినట్లు విశ్వసిస్తారు. అనంతరం చోళరాజులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయానికి గోపురాలు, మండపాలు నిర్మించబడ్డాయి. శిల్పకళకు అద్భుత రూపం లభించింది ఈ కాలంలోనే. నేటికి ఆ కళా వైభవం ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం, ప్రతి మండపం, ప్రతి విగ్రహం ఒక ప్రత్యేక కథను చెబుతుంది. ఇక్కడి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా కళాభిమానులకు కూడా ఒక అపూర్వ అనుభూతిని అందిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం ఆలయ గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కడపలో ఉన్నటువంటి ఈ ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు తూర్పు దిశగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, గర్భగుడి వెనక భాగంలో ఆంజనేయ స్వామి సన్నిధి ఉండటం. శ్రీ హనుమంతుల వారు స్వామివారిని సేవిస్తున్నట్లుగా భావిస్తారు ఇక్కడి భక్తులు. అందుకే ఈ క్షేత్రానికి మరొక పేరు కూడా ఉంది, అదే హనుమత్ క్షేత్రమని కూడా ఇక్కడికి వచ్చే భక్తులు పిలుస్తారు. ఆలయంలోని రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు విజయనగర శిల్పకళకు అద్దం పడతాయి. ఆలయ ప్రాంగణంలో లక్ష్మీదేవి, అండాల్, విశ్వక్సేనుడు, గరుడాల్వారు వంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాలపాక అన్మాచార్యులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని పూజించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. మరి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

కడప నగరంలో ఉన్నటువంటి దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ప్రస్తుతం ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నిత్యం పూజలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇక్కడ ఆలయంలో. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కారణంగా ధ్యానం చేయడానికి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంతేకాదు దశాబ్దాలుగా తొలిగడపలో స్వామివారి ఆశీస్సులు తీసుకొని ప్రారంభించిన యాత్ర మరింత సఫలమవుతుందనే విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

ఎస్ దోస్త్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి క్షేత్ర దర్శనంలో ఇవాళ మనం దేవుడి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ ఆలయాన్ని సందర్శించాలంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే 3:30 మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల మధ్య దర్శించవచ్చు. శనివారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మరి మీరు కూడా ఎప్పుడైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్ళే అవకాశం వస్తే ముందుగా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. మరి ఇదండి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మరో ఉదయం మరో పవిత్ర క్షేత్రంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ శుభం కలగాలని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణపతకం, జావెలిన్ త్రోలో 2 పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగసముద్రం వద్ద పెంచలకోన ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

0: जरूर।
1: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है। एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे। मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े।
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है। वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है। आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में। टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी। 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा। स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा।
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్ల పాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్ల పాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
3: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं। एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जाँच की मांग की है। हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जाँच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మిత డే, హర్ష సింగ్ చరిత్ర

0: సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తి కొనుగోళ్లు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గొప్పిశెట్టి.

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనే వాళ్ళైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వారికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కలండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తామో తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణం సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి. కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు అంటే ఓన్లీ స్థలం ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనేవాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోద్ది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారని ఉద్దేశం మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణ మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నవడేస్ మనకు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికాలజీస్లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి,

0: అర్బన్ ఏరియాస్ కిందకి వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుట్ ఏమంటే, ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటిసిపి కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ వేయచ్చు అని చెప్పేసి, వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. దానికి కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు. ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్ గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవల్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్ కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలా మంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయకుండా టెంటేటివ్ ప్లాన్ వస్తుంది. ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డిటిసిపి కిందకి వస్తుందా లేకపోతే కిందకి వస్తుందా చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి, తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి, తర్వాత కంప్లీట్ గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు. అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారము కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మనం కన్జ్యూమర్ ఫర్కి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్. అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారో బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు, మనకి తర్వాత ఇవ్వరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేని ఇవని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్లాన్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పినా ఈ కన్జ్యూమర్ ఫోన్ లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఇవి రో హౌసెస్ కానీ వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది. తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఎంత, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేకపోతే కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండాలి. అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీవ్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తారు, ఇంక కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్ కట్టమంటారు. నువ్వు అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తారు లేదు, అందరికి ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, టెర్రేస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, కార్ పార్కింగ్ అనుకోండి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కన్సర్న్ అథారిటీ దగ్గర నుంచి ఏంటి, బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నామ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కంప్లీట్ చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డివియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డివియేషన్స్ కొంత ఫైన్ ఇస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాల్ష్ చేస్తారు. డిమాల్ష్ చేయమని చెప్తారు, డిమాల్ష్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే అప్పుడు నామ్స్ ప్రకారం సాటిస్ఫై అయితే అప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మామూలుగా బిల్డర్ ఇచ్చే పొజిషన్ లెటర్ కాదు, మనం స్వాధీనం చేసే పొజిషన్ లెటర్ కాదు,
1: అథారిటీ ఇచ్చేది,
0: అథారిటీ ఇచ్చేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లాట్ ఈస్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ ఫిట్ ఫర్ ఆక్యుపేషన్ అని అర్థం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దాకా వచ్చేదాకా ఉన్నటువంటి అమినిట్స్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని టెంటేటివే, ఎప్పుడైనా కావాలంటే డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అవి కామన్ అమినిట్స్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఇవన్నీ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ప్రీలాన్స్ ఇస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసేటప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని అంటారు. సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి,

0: 7,000 అక్కడ మార్కెట్లో మీకు 4,500 ఇస్తాం ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పనిది, ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్ట్రేషన్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి. మధ్యతరగతి కుటుంబీకుడుగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది తీసేసుకోవాలి,
0: చెప్తాను
1: సేవ్ చేసుకోవాలి,
0: ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యంతో కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్ లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకుని తగ్గిస్తూ ఉంటారు, అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10% 20% 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుంది, అంటే రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు అది నథింగ్ బట్ మిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నాట్ ప్రొహి, దిస్ ప్రొహిబిటెడ్ దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా గానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్టా, గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, కన్స్యూమర్స్ ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ప్రీలాంచర్ స్కీమ్ అని చెప్పేసి ఎంతో మంది కన్స్యూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ప్రీలాంచ్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా ఏ వినియోగదారుడు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను, ఫిర్బి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్స్యూమర్ ఫోరం అప్రోచ్.
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదారుడు ఇప్పుడు రెండు రకాలు అవుతాండి. ఇప్పుడు రేర్ యాక్ట్ వచ్చిన తర్వాత రేర్ యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్స్యూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్స్యూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి, అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే రేరాకి అథారిటీ ఉండదు, కంపల్సరీ కన్స్యూమర్ ఫోరం పోస్తుంది, సిల్కోడ్ కానీ కన్స్యూమర్ ఫోరం పోస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్స్యూమర్, ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీగా రావస్తుంది. సో ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే విల్లా కొన్నవాడు కానీ కన్స్యూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్స్యూమర్ ఫోరంలో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా, కట్టకపోయినా, టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చెప్పినా, స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ రిమిటీస్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారుడు కన్స్యూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్స్యూమర్ ఫోరం అనేవాళ్ళు జిల్లా ఫోరం అని, దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అంటున్నారు, పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు,
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, సో ఈ పేరు మార్చారంటే, సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేస్ చేసుకుని జురుషన్ టెరిటరీ పెక్కిన జురుషన్ తీసుకుని మనము పొజిషన్ కావాలంటే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు, లేకపోతే నాకు వద్దనుకోండి 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తా అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు, కంపెనీ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు. అప్పుడు ఈ బలవంతం చేస్తాను లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు 3 కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్ మారిపోయింది, కాబట్టి కన్స్యూమర్ ఇప్పుడు ఇస్తానని తీసుకుని బలవంతం చేస్తాను లేదు. ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్స్యూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పుడు డెలివరీ చేయడం చాలా కేసు ఉన్నాయి. మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది, కాబట్టి ఈ కొన్ని కన్స్యూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్స్యూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్స్యూమర్ నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది. అలాగే మార్కెట్ వాల్యూ, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది. 10 లక్షల రూపాయలు అప్పుడు పాత డబ్బు 5% 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది. కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్స్యూమర్ ఫోన్ లో
1: మీరు అంటే నాకు అంటే ఒక ఉత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నావైపే ఉంటే, న్యాయవైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగిందన్నట్టుగా మీరేమో చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేను, కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలలలోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం కూడా ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కందుమూరు ఫారం ఉంది, రంగారెడ్డి జిల్లా కందుమూరు ఫారంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్లో 3 జిల్లా ఫారమ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్ ఉన్నాయి. ఈ 3 జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ 3

0: రెండు కలుపుకుని రంగారెడ్డి ఎక్కువ కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది, మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్. ఈ డెఫిషియన్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జూమర్ కి అనుకూలంగానే కేసులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ ఏదో తప్పే ఉంటుంది కానీ కన్జూమర్ తప్పనే ఉండదు. కాబట్టి పేటెంట్ గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే, గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్ట్రేషన్ చేయడం కొన్ని వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ అంటే పారిపోతారు, దొరకడు. అది ఆ వారంట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దొరకడం. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారం, ఈ కన్జూమర్ ఫోరమే రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్ బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో కంపేర్ టు అదర్ సివిల్ కోర్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తి కొనుగోళ్లు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఈ అంశంపై సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గుప్పిశెట్టి.

గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్చి శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమంలో మీ పసందైన పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటే 0402324-0852కి మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 0402324-0852కి వాట్సాప్ పంపించండి. మరి మొదటగా మనకు చెప్పామో లేదో మెసేజ్లు రావడం స్టార్ట్ అయిపోయింది. సో మరి ఫస్ట్ మెసేజ్, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఈ మెసేజ్ మనకు చేశారు బోరబండ నుంచి రవి హయగ్రీవాచారి, రాకేష్, పండు మరి మెసేజ్ చేశారు. వారు వినాలనుకునే పాట పులి బెబ్బులి సినిమాల నుంచి పరిమళించు పల్లవిలో పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ మరి వీరు రిక్వెస్ట్ చేసినట్టుగా రాజన్ నాగేంద్ర గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు సుశీల కలిసి పాడినటువంటి వేటూరి గానం మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: జనరంజని శ్రోతలు మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు అనిత సీతాఫల్ మండి నుంచి మెసేజ్.

చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాకోసం ఇవాళ మన జనరంజనిలో జేబు దొంగ సినిమా నుంచి నీలాల నింగిలోన పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు అనిత. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెల్లూరులో లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్ భూలక్ష్మి, శ్రీశాంత్ శివాజీ, నరసయ్య ఆనంద్, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగ్నార్ రామ్ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం చక్రవర్తి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు సుశీల గానం రచనలు సమకూర్చారు వేటూరు గారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజనిలో మరి శ్రోతలు కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడెం గ్రామం నుంచి శివకోటి, కోటిశేఖర్, వరలక్ష్మి, వైశ్వ

వైష్ణవి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య మెసేజ్ చేశారు. వారు వినాలనుకునే పాట పండంటి కాపురానికి 12 సూత్రాలు. మరి ఈ సినిమాల నుంచి బాలుగారు పాడినటువంటి వెన్నెల్లో పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కొత్తగూడెం ఇల్లంద నుంచి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితరాజ్, సునీతారాజ్, భానురాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీ నారాయణ, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, మరి వారి కోసం పండండి కాపురానికి 12 సూత్రాలు. మరి ఈ సినిమాల నుంచి బాలు సుశీల గానం. మరి ఈ పాటని మీ అందరి కోసం ఆత్రేయ రచన

0: సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: జలరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. మరి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి మీరు కూడా ఈ షోలో మీకు నచ్చినటువంటి పాట వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ పంపించండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేశారు. మరి మా కోసం ఈరోజు జనరంజనిలో నోమో చిత్రం నుంచి కలిసే కళ్ళలోన పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బుదాం పోచంపల్లి నుంచి మార్కండేయులు, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను మరియు పుట్టపాక నుంచి తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్, మరి వారి కోసం సత్యం సంగీతం సమకూర్చినటువంటి పాట దశరథి రాసినటువంటి ఈ పాట సుశీల బాలుగానంలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు అండ్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. లిజనర్స్ మెసేజ్ చేస్తున్నటువంటి పాటలు వింటూ అలా ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కోరుతున్నటువంటి పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి ఆనాటి హృదయాల పాట మా కోసం వినిపించండి అంటూ వీరా కనకారావు పార్వతి పేడల నుంచి మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, జైనుద్దీన్ అబేద ఆయషా ఉమ్మేడ నుంచి మెసేజ్ చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం బాలు రామకృష్ణ కలిసి పాడినటువంటి పాట, సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఈ పాట, మరి సంగీతం సమకూర్చారు చక్రవర్తి గారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. ఆయన జనరంజని కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పైనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరి ఇష్టమైన జనరంజని కార్యక్రమానికి స్వాగతం.
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజు, నిజామాబాద్ మాట్లాడుతున్నాను.
0: రాజు గారు, ఏం చేస్తుంటారు?
1: టైలర్ పని చేస్తున్నాను.
0: ఓకే సార్, ఇవాళ ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: బుల్లెమ్మ బుల్లోడు సినిమా నుంచి కురిసింది వాన నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా.
0: చాలా చక్కగా పాడారు సార్, తప్పకుండా మీకోసం ఈ పాట వినిపిస్తాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి?
1: పెద్దంబర్పేట నుంచి గుండాబాస్ మాట్లాడుతున్నాను.
0: గుండాబాస్ గారు, జనరంజనిలో ఏ పాట వినిపించమంటారు?
1: ముద్దలమేనాల నుంచి ఏదైనా పాట ఏదైనా.
0: ఓకే సార్, తప్పకుండా ప్లే చేస్తాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: వివిధ భారతి.
0: శుభోదయం. మీ పేరు
1: నరసింహరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నరసింహరావు గారు, ఎలా ఉన్నారు?
1: ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు
1: ఈ రోజు? నేను ఏసీపీ అండి. నేను తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏసీపీ.
0: సార్, మీకు ఇవాళ జనరంజని కార్యక్రమంలో ఏ పాటను వినిపించమంటారు?
1: వాయిస్ పిలిచింది సినిమాలో హే ముత్యమల్లే మెర్చిపోయే అనే పాట.
0: తప్పకుండా సార్, చాలా మంచి పాట అడిగారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సరే మేడం
0: చెప్పండి.
1: జగిత్యాల జిల్లా.

0: జాప భూమేశ్వర్
1: గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. మరి జనరంజనిలో మీకు ఏ పాట వినిపించమంటారు?
0: సర్దార్ పాపరాయుడు.
1: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట తప్పకుండా వినిపిస్తాం.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి.

0: హలో
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?

0: బాగున్నాను మేడం.
1: మీరు ఏం చేస్తుంటారు
0: మేడం? వ్యవసాయం చేస్తాను మేడం.
1: జనరంజనిలో మీకు ఏ పాట వినిపించమంటారు
0: మేడం? నా అల్లుడు సినిమాలో నడుము చూస్తే పోతరేకు అనే పాట కావాలి మేడం.
1: ఓకే సార్, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తాము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి జనరంజని కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు ఈ 15 మినిట్స్ మీరు వినాలనుకుంటే 0402324085 వాట్సాప్ పంపించండి. మరి మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిన్న చర్లపల్లి డాక్టర్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, మరియు బోయన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్, మరి వారు కోరుతున్నటువంటి పాట కలవరమాయే మధ్యలో సినిమాల నుంచి చిత్రగారు పాడినటువంటి పాట వినిపించమన్నారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీ అందరికోసం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు వాకేశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమం వింటున్నారు. నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్ సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య మెసేజ్ చేశారు. వారి కోసం సూపర్ సినిమాల నుంచి మస్తానా పాట మా కోసం వినిపించండి అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్ దోస్తో, మరి విన్నారు కదా ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి పాటల్ని. స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

0: शोद आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతిని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు 2026 నేడు సెలెక్ట్ కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరపనుంది. ఈ సమావేశంలోని బిల్లులోని వివిధ నిబంధనలపై సమీక్షించనున్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో రాష్ట ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 25.35 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్టంలోని రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయలకి కిలో గోధుమల పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం 31 జూలై నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా 1 ఏప్రిల్ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు 15 వరకు కొనసాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 2,442 కిలోమీటర్ల మేర 54 జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నామని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని నేను మీ ఆర్జు శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్

పాటలు విందాం. సో మరి మొదటగా సందీప్ చాదా కంపోజ్ చేసినటువంటి పాట, రాజేష్ పాడినటువంటి నిన్నే పెళ్ళాడుత. మరి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన షోని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

తరతరాలుగా ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నిన్నే పెళ్లాడుతా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎక్కడి నుంచి అంటే, నమస్కారం శ్రీని గారు, నమస్కారం అండి. మా కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి, ప్రేమదేశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. ప్రేమదేశం సినిమాల నుంచి రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి మన ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మరి లిజనర్స్, వినే లిజనర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324052 కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాలో నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి లక్ష్మణ్, నవనీత్, నిఖిత, నితిన్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట సమరసింహారెడ్డి సినిమాల నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత కలిసి పాడినటువంటి అందాల ఆడబొమ్మ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి మెసేజ్ చేశారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుంచి మెసేజ్ చేశారు. సో సుచిత్ర నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి మెసేజ్ చేశారనమాట. సో పైన కింది పైనకి రాశారు. బట్ మీరు అడిగినటువంటి పాట తప్పకుండా వినిపిస్తాను. సో మరి మీరు కూడా 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324052కి వాట్సాప్ పంపించండి. అండ్ డ్రైవ్ చేస్తూ ఈ పాటలు వింటూ అలా మీ పని చేసేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ ఎస్ దోస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా వెల్గొండి మండలం గొల్నేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ మెసేజ్ చేశారు. భారతీయుడు సినిమాల నుంచి యేసుదాస్ గారు పాడినటువంటి పచ్చని చిలుకలు తోడుంటే పాటను మా కోసం ఇవాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి వాహద్ రుమానీ, మొహమ్మద్ జమీర్, ఫసీజునేద్, జుబేర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ హిట్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా, కుమారస్వామి, రియాన్ష్, సహర్ష్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ధర్మచక్రం సినిమా నుంచి ధీర సమీరే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని. మరి మీ అందరి కోసం ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట పెళ్లి సందడి సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండి రావరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మరి వారి కోసం పెళ్లి సందడి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మేము ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు పెట్టినాం. 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే 04023240852కి వాట్సాప్ పంపించండి అని మెసేజ్ అని చెప్పాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి దివాకర్, విమల, యష్ణ, తనిష్క మెసేజ్ చేశారు. మరి శుభోదయం ఎవర్గ్రీన్ హెడ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మాకోసం ప్రేమించుకుందాం రా సినిమాల నుంచి మేఘాలయ తాకింది పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. అలాగే వరంగల్ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శ్రీ శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు వరంగల్ కాశీబుగ్గ నుంచి ఇదే పాటను కోరుతూ. మరి వారి కోసం ప్రేమించుకుందాంరా సినిమాల నుంచి బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 1997లో విడుదలైనటువంటి పెద్దన్నయ్య, మరి ఈ సినిమాల నుంచి పాటను వినిపించండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట ఖచ్చితంగా వినిపిస్తాను. అలాగే నందిపేట్ నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు ఇదే పాటను కోరుతూ. అండ్ ఆ తర్వాత బుధాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి యలగంధుల సిద్ధులు, శారదా, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం రాజ్కోటి గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో లాస్ట్ పాట మీకోసం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు పెద్దంబర్పేట్ నుంచి అంబాదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ, సత్యమ్మ మెసేజ్ చేశారు. సో మరి వారికి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వినాలనుకునే పాట, అంతఃపురం సినిమాల నుంచి చిత్రగారు పాడినటువంటి పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకు వినిపిస్తున్నాను. సో మరి ఇవాళ చాలా అంటే చాలా మెసేజ్ చేశారు, కాకపోతే అందరి మెసేజ్లు చదవలేకపోయాను అండ్ అందరి పాటలు

ఉన్నటువంటి ఈ కాస్త టైంలో వినిపించడం సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ మన షోకి మెసేజ్ చేసిన శ్రోతలందరికీ ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్తూ ఈ పాటను వినిపిస్తున్నాను. సమరి అంతఃపురం సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:02 దాటి 36 సెకండ్లు. కొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: గుర్తుకొస్తున్నారు బెస్ట్ డైలాగ్ రైటర్స్.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. సినిమాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ లాంటి వారు డైరెక్టర్స్. అదే సినిమా షిప్కు మాత్రం ఇంధనం లాంటి కీలక క్రాఫ్ట్ సంభాషణలు. కథ కథనం ఎంత రక్తి కట్టించినా మాటల తోటాలు సంభాషణల సరదాలు లేకపోతే మౌన మాయలా ఉంటుంది చలనచిత్రం. అందుకే కథను పదునైన మాటలతో ఆలోచింపజేసే అర్థాల భావాలతో సినిమాను విజయ తీరాలకు చేర్చే సగం బాధ్యత సంభాషణల చేతులది. అలా ఎన్నో సంచలన చిత్రాలకు తన కలంతో మాటలకు శక్తిని జోడించి అగ్రశ్రేణి డైలాగ్ రైటర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటులు, కథా మాటల రచయిత గురించి ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఆ కథా మాటల రచయిత ఎవరు ఏంటి అనేది ఈ పాట విన్న తర్వాత చెబుతా.

నేరం చేసిన వాళ్లను నేరమని చెప్పకపోతే మనమంతా నేరస్తులమే అంటూ నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా అన్యాయాలను ఎదిరించి పవర్ఫుల్ డైలాగులతో కళానికి నిప్పు కణికలను అద్దారు. నువ్వు తెంచిన పసుపు తాడే నీ మెడకు పలుపు తాడవుతుందిరా, నేలరాలిన నా నుదుటి కుంకుమే నీకీ భూమి మీద నూకలేకుండా చేస్తుంది అంటూ శివంగిల సంభాషణలు రగిలించారు. నిషాలో ఉన్నవాడికి నిజాలక్కర్లేదు. పెంపకంలోని నిర్లక్ష్యానికి బాధ్యత లేని ఒక పేదవాడికి ఆ ఇంట్లోనే ఒక శరీరం ఎంత నరకం అనుభవిస్తుందో తెలియదా అంటూ హృదయాలను కదిలించే మాటలతో విజయ ఢంకాను మోగించారు ఆ కవి. కవిగానే కాదు, నాటక రచయితగా, సంభాషణ రచయితగా, నటులుగా బహుముఖీన తనకంటూ ఒక ప్రత్యేక మార్కుతో ఇండస్ట్రీని షేక్ చేశారు. బట్ మరి ఆ డైలాగ్ రైటర్ ఎవరు, ఆ రైటర్ సంచలన సినిమాలు ఏంటి, ఆయన సాధించిన అవార్డ్స్ రివార్డ్స్ ఏంటి, విజయ ప్రస్థానం ఎలా మొదలైంది, అవన్నీ విశేషాలు తెలుసుకుందాం.

మాటలకు మాటలు, ప్రతిఘటన భరతనారి అన్న అమ్మాయి కాపురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డ్స్ని క్రియేట్ చేసిన చిత్రాలకు పవర్ఫుల్ మాటలు అందించారు, 4 నంది అవార్డ్స్లు అందుకున్నారు. అంతేనా, మాటల రచయిత సినీ పరిశ్రమలో చాలా పెద్ద ప్రస్థానమే ఉంది ఆయనకు. దర్శకులు టి కృష్ణ గారి దాదాపు అన్ని సినిమాలకు ఆయన కలమే విప్లవాగ్ని రగిలించింది, ఒక్క సినిమా తప్ప. రాక్షసుడు, మంచు దొంగ, సూత్రధారుడు, స్వాతికిరణం, ధర్మచక్రం, ఎర్రమందారం, వందే మాతరం, మానవుడు దానవుడు లాంటి అఖండ విజయం సాధించిన సినిమాలకు జనం మెచ్చిన సంభాషణలు అందించిన ఆ రచయితనే ఎంవిఎస్ హరినాథరావు. ఆయన సినీ ప్రయాణంలో మాటలు ఎలా పేలాయో, సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

తెల్లారింది లేగండు కుక్కురుకు.

అభ్యుదయ చిత్రాల దర్శకులు టి కృష్ణ గారు, మనం చెప్పుకుంటున్న డైలాగ్ రైటర్ హరినాథ్ గారు చాలా మంచి మిత్రులన్నమాట. కలిసి పనిచేసిన సినిమాలన్నీ అపూర్వ విజయాలే కాదు, సమాజాన్ని కదిలించాయి. వారిద్దరి జర్నీ సక్సెస్ఫుల్గా సాగింది. ఆయన చొరవతోనే

నాటకాలు రాసుకునే ఎంవిఎస్ హరినాథ్ గారు సినిమాలోకి ఎంట్రీ అయ్యారు. వారి మైత్రి గురించి చెప్పుకోవాలంటే, వారి ఎంత బలం ఉంది వారిద్దరి మధ్యన అని చెప్పుకోవాలంటే, వారిచ్చినటువంటి అవకాశాలు, వారిద్దరు కలిసి చేసినటువంటి సినిమాలు, అవి సాధించిన సంచలనాల గురించి మనం మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళ మైత్రి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతలా వారిద్దరూ కలిసి పనిచేశారు కాలేజీ రోజుల నుంచి. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకునేవారు. అలా స్నేహబంధానికి పునాది వేసుకున్నారు. పునాది వేసుకోవడమే కాదు, స్నేహబంధం అంటే ఇదే రా స్నేహం అంటే అనేంతగా వారిద్దరి మైత్రి కొనసాగింది. సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ అన్నమాట. అంత మంచి స్నేహితులు వాళ్ళు. అలా సినీ కెరియర్కి ఆయన కూడా దోహదం చేశారనమాట. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
2: గుర్తుకొస్తునే కార్యక్రమంలో బెస్ట్ డైలాగ్ రైటర్ ఎంవిఎస్ హరినాథరావు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. చిన్ననాటి నుండి తన తండ్రి వెంట వెళ్లి పౌరాణిక నాటకాలు చూడటం వల్ల హరినాథరావు గారికి నాటకాలు, డ్రామాలపై ఆసక్తి పెరిగిందన్నమాట. 3వ తరగతి నుంచే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. తన తల్లి ఉద్యోగరీత్యా మరి ఒంగోలుకు మారటంతో తాను కూడా అక్కడికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ కాలేజీలో మరి టి కృష్ణ గారు పరిచయం అవ్వటం, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి విజయవాడకు వెళ్ళి నాటకాలు, ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చూడటం, దాన్ని స్ఫూర్తి పొంది నాటకాలు రాయటం, నాటకాలు ప్రదర్శిస్తూ ఉండటం, ఇవంతా కూడా వ్యాపకంగా మారిపోయింది. ఎలాగైనా మంచి రైటర్గా పేరు సంపాదించుకోవాలని చెప్పేసి నాటకాలు రాయటం మొదలుపెట్టారు. గొప్ప గొప్ప నాటకాలు రాయటమే కాకుండా నాటకాల్లో నటించారు, గొప్ప నటులుగా కూడా రాణించారు, మంచి అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట.
3: ఒక చంప కొడితే రెండో చంప చూపించే టైంలో కాదు పుట్టింది, ఒక చంప కొడితే రెండు చంపలు వాయించే టైంలో పుట్టాను. తండ్రిగా కొంపను నాశనం చేస్తున్నందుకు ఒక చంప, నాయకుడిగా రాష్ట్రాన్ని మింగుతున్నందుకు ఇంకో చంప నేను పక్కలు పడతా.
4: రాకేష్, ఏమిటా మాటలు?
3: సురేఖ ఏమైనా మిగిలించాడు? అడుగుమా.
5: చంపుతానని వార్నింగ్ ఇచ్చాను.
4: ఏమండి, ఎందుకు అలా చేశారు?
3: నీ నోరు ముంచడానికి నేను వచ్చాను. సురేఖను ఎలా చంపుతావో నేను చూస్తాను.
5: నేను తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోకపోతే దాని శవాన్ని ముక్కలు చేసి నీకు ప్రజెంట్ చేస్తాను.
3: ఏది చేయి చూద్దాం, రాతికొండగానే నీకు తలకోరి పెడతాను.
5: నువ్వు నిజంగా నా కొడుకువేనా?
3: వెళ్ళి అసెంబ్లీలో అడుగు.
5: రాకేష్, ఒక బతారి దాని కోసం నీ తండ్రిని ఎదిరిస్తావా?
2: అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ రాయటం ఆయనకే చెల్లిందనమాట. అలా నాటకాల మీద మరి ఎనలేని ఇష్టంతో నాటకాలు రాయటం కూడా మొదలుపెట్టి, అలా నాటకాలు రాయటంలో మొట్టమొదటిసారిగా రాసినటువంటి నాటకం రక్తబలి, ఆ తర్వాత జగన్నాథ రథచక్రాలు కూడా రాసి విమర్శకుల చేత ప్రశంసలు పొంది ప్రముఖుల చేత అభినందనలు పొందడం, ఆ తర్వాత కన్యావరశుల్కం నాటకానికి గాను ఉత్తమ నాటకంగా రాష్ట్ర ప్రభుత్వంచి పురస్కారం కూడా అందుకున్నారు. ఆ తర్వాత అనేక నాటకాలు రాసి దర్శకత్వం కూడా చేసి నటించారు కూడా. అలా రచనల పట్ల పట్టు పెంచుకున్నారు. ఆ తర్వాత టీ కృష్ణ గారి ప్రోద్బలంతో సినిమాల్లోకి వచ్చారు. ఆ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆయన రావటం రావటమే, మాటలు రాయటమే బాంబుల్లాంటి మాటలతో అందరినీ కూడా ముగ్ధులు చేశారన్నమాట. ఆ తర్వాత కెరీర్ ఎలా మలుపు తిరిగింది, ఆయన హిస్టరీ ఎలా ఉంది అనేది 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పితే కాదు, ప్రతి సినిమా గురించి చెప్పుకోవాలి. ఆయన యొక్క ప్రత్యేకత చెప్పాలనుకుంటే

నిజానికి ఎంవిఎస్ హరినాథరావు గారికి సినిమాల్లోకి రావాలి, సంభాషణలు కథలు రాయాలి, నటించాలి అనే కోరికలు లేనిలేవు. కానీ దర్శకులు టి కృష్ణ, హరినాథరావుల మధ్య కాలేజీ రోజుల నుండి ఉన్నటువంటి ఆ మంచి స్నేహగుణం కారణం చేత, ఆ స్నేహ బంధం కారణం చేత అలా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ మన ఎంవిఎస్ హరినాథరావు గారికి మాత్రం నాటకాలంటే విపరీతమైనటువంటి పిచ్చనమాట. సృజనశీలులు

రకమైనటువంటి నాటకాన్ని రాయాలి, అద్భుతంగా ప్రదర్శించాలి అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి కథా రచయిత అనమాట, నాటక రచయిత వారు. మరి ఆ విధంగా తన నాటకాలు వేస్తూ కూడా అందరినీ మెస్మరైజ్ చేశారనమాట. పైగా అయితే మరి టీ కృష్ణ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి మైత్రి కారణం చేత, పైగా టీ కృష్ణ సొంత నిర్మాణ సంస్థ ద్వారా జనాలను మేల్కొల్పే చిత్రాలను తెరకెక్కిస్తున్నారు, తాను కూడా అభ్యుదయ భావాలున్న కవి కాబట్టి సినీరంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందనమాట. అలా 1985లో సంభాషణ రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వారిద్దరి మధ్యలో వారిద్దరి సాంగత్యంతో వారిద్దరి కలయికలు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలన్నీ కూడా వారిద్దరి జర్నీలో వచ్చినటువంటి సినిమాలు అనమాట. ప్రతి సినిమా ఒక ఆణిముత్యం, ప్రతిఘటన ఎంతటి సంచలనమో అందరికీ తెలిసిందే. వందే మాతరం, దేవాలయం, భారతనారి, ఆ తర్వాత రేపటి పౌరులు, అరుణకిరణం, ఇలాంటి దేశంలో దొంగలు పడ్డారు, ఇలాంటివన్నీ సినిమాలన్నీ కూడా అపురూప విజయాలను సొంతం చేసుకున్నాయి, మంచి పేరు సంపాదించి పెట్టాయన్నమాట ఆ మూవీస్. మరి మూవీస్ సంపాదించి పెట్టాయా లేకపోతే వీరి శ్రమ వర్కౌట్ అయ్యిందా అనేది మనం ఆలోచించాలి. సో కథకు తగ్గట్టుగా మాటలు రాయడం, కథనాన్ని మాటలతో విజయ తీరాలకు చేర్చడం అనేది నిజంగా నభూతు నభవిష్యత్ అని చెప్పవచ్చు.

తన 40 ఏళ్ల సినీ కెరియర్లు అగ్రదర్శకులు కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణలతో మంచి మంచి భారీ విజయాలు అందుకున్న సినిమాలకు తన కళాన్ని మాటల రూపంలో అందించి సక్సెస్కు కారకులయ్యారు. 1986లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ అండ్ లవ్ డ్రామా సెన్సేషనల్ మూవీ హీరో చిరంజీవికి క్లాసిక్ మూవీగా నిలిచినటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన మూవీ రాక్షసుడు. ఆ సినిమాకు కూడా సంభాషణ రాసింది ఎంవిఎస్ గారే కావడం విశేషం. అలాగే స్వయం కృషి సినిమాలో కూడా నటించారు, సంభాషణ కూడా రాశారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మన వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైలాగ్ రైటర్ ఎంవిఎస్ హరినాథ్ రావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సూత్రధారులు, అలాగే సంగీత ప్రధానమున్న శిష్యుడి ప్రధానమున్న అదేవిధంగా శిష్యుడిపై ఈర్ష్యతో గురువు ఆడే నాటకీయ పరిణామాల నేపథ్యంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ స్వాతికిరణం సినిమాలకు కూడా ఆయన రాసిన మాటలు అందరి హృదయాలను ద్రవింపచేశాయి. ఈ రెండు చిత్రాలు కూడా విశేషంగా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా ఆయన కెరియర్కు కలిసి వచ్చింది. తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు ఇవి, ఇలాంటి దర్శకులతో నేను పనిచేశానని ఒక హిస్టరీ కోసం కూడా నిలవటం అనేది ఆయన ప్రతిభకు తార్కాణం.

ఎంవీఎస్ హరినాథ్ గారి ఘనత గురించి చెప్పాలంటే, ఆంధ్ర నాటక పరిషత్తు రాజమండ్రి నాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తన 25 నాటకాలు ప్రదర్శిస్తే 20 నాటకాలకు గాను ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. అంటే ఆయన కలం శక్తి ఎలాంటిదో, ఎంతటి అసాధారణ ప్రతిభ ఆయనదో, మరి ఆయన శక్తి ఎలాంటిదో, సృజనాత్మక ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 1948 జూలై 27 గుంటూరులో పుట్టిన ఆయన సినీ రంగానికి మరి సంభాషణలు, నటన, కథ రచన, నాటక రచనలు పరంగా మరి తనదైన ప్రత్యేక గౌరవం ప్రతిష్టను పెంచుకున్నారు. నటులుగా కూడా 40 సినిమాలు తన పాత్రలకు న్యాయం చేశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం, ఈ సినిమాల్లో ఉత్తమ సంభాషణలుగాను నంది బహుమతులు అందుకున్నారు. కలం కథం తొక్కాలి, కళాన్ని బట్టి నడవాలి, కాలాన్ని బట్టి కలం నడవాలి, మనుషులను మంచి దారిలో కదిలేలా చేయాలి, చైతన్యపరచాలి, కర్తవ్యాన్ని గుర్తు చేయాలి, వినోదం, శృంగారం, హాస్యం వీటన్నింటినీ కూడా సమపాళ్లలో పూయించాలి, జీవితాన్ని ఆనందమయం చేయాలి అనే భావనతో రచనలు చేశారు. టాలీవుడ్లో ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు బెస్ట్ డైలాగ్ రైటర్గా ఎంవీఎస్ హరినాథరావు గారు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం 12:06 దాటి 7 సెకండ్లు. చైతన్యమవుదాం గొప్పవారి జీవిత విశేషాలు వింటూ. ఆధునిక తెలుగు కవి, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వాలను మిళితం చేసి హృదయాలను కదిలించిన అక్షర పుష్పం, అమృతం కురిసిన రాత్రి అంటూ సాహితీ జలపాతాలను చూపించిన తెలుగింటి కళా కలం యోధులు, కథా సంపుటీలు, కథానికలు, నాటకాలు, నాటికలు, లేఖ సాహిత్యం, ఇలా బహుముఖీన

ప్రజ్ఞను చూపిస్తూ అక్షర సేద్యం చేసిన కవి. ఆయనే దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సాహిత్య చైతన్యాన్ని పొందుదాం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

అందరిలాని జీవితం పుస్తకాలు చదివే అలవాటు కారణం చేత రచనలు కవితల పట్ల ఆసక్తి పెరిగి ఏకంగా ఇంటినే గ్రంథాలయంగా మార్చేశారు మన తిలక్ గారు. మరి అలాంటి సాహిత్య మూర్తి పుట్టినరోజు ఈరోజు. మరి ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మరిన్ని విశేషాలు విందాం ఈ పాట తర్వాత.

మీరు విన్న ఆ పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో దేవరకొండ బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆ కవి కలము నుంచి జాలువారిన అక్షర సేద్యాలను, అక్షర పుష్పాలను, ఆ శ్రమ ఫలాలను మనం వింటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కనిపించేవి ఎన్నో మజిలీలు, సవాళ్లు ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని అనుకున్న గమ్యాన్ని చేరిన వారే విజేతలు అవుతారు. అలాంటి కోవకు చెందిన వారే మన ఆధునిక కవి తిలక్ గారు. విద్యాభ్యాసంలో కూడా మరి ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ విద్యాభ్యాసం కూడా సజావుగా సాగలేదన్నమాట.

0: జానకి రాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికి పాడిన యుగళగీతం అది. సంగీతం కెవి మహాదేవన్. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవి రచయిత గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆయన కలం నుంచి వచ్చినటువంటి అక్షరాల చైతన్య స్ఫూర్తిని మనం వింటున్నాం. తిలక్ గారు చిన్నతనం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకుని తన 11 ఏట నుంచే కథ రచన, పద్య రచన చేసి యుక్త వయసు వచ్చేసరికి విస్తృతమైనటువంటి రచనలు చేయడం మొదలుపెట్టారు. హఠాత్తుగా మరి అంత బాగానే జరుగుతున్నటువంటి సమయంలో ఆయన పుస్తకం పురుగులాగా ఉండేవారు అన్నమాట. చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అసలు ఉద్యోగం ఇలాంటివి ఇంకా సంపాదించాలి ఇలాంటి వాటి పట్ల ఆయనకు మక్కువ ఉండేది కాదు. ఈ రచనల పట్ల ఆసక్తి పెరిగిందనమాట. సో అలా ఆసక్తి పెరగటం వల్ల కథా సంపుటీలు, తర్వాత కథానికలు, కవిత్వాలు ఇలా రాయటం మొదలుపెట్టారు. ఆ పుస్తకాలు లోకమే తప్ప ఇంకా మరి వేరేది ఏది లేనట్టుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో హఠాత్తుగా తండ్రి మరణం ఆయనను చాలా కృంగదీసిందనమాట. అలా ఆ బాధకు, ఆ ఆవేదనకు తట్టుకోలేక చాలా కాలం వరకు తన కళాన్ని చూడలేదు. తర్వాత తేరుకుని మళ్ళీ కథా రచనలు చేశారు అంత గొప్ప కవి మన బాలగంగాధర్ తిలక్ గారు.

0: మీరు విన్న పాట సిద్ శ్రీరామ్ పాడారు. చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి.
1: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కవి రచయిత దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయన సక్సెస్ జర్నీ, తర్వాత కవిత జరిని మనం వింటున్నాం. ఎంతటి వారైనా సరే మనస్తత్వ శాస్త్ర ప్రకారం వారి వారి మానసిక లక్షణాలు ఉంటాయి. మరి ఆయన కూడా ఎంతవరకైనా తప్పదు, ఏదైనా తన వరకు వస్తే అందరూ కూడా మానవ మాత్రమే కాబట్టి ఎవరికి ఉండే లక్షణాలు వాళ్లకు ఉంటాయి. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. తనకు అనారోగ్యం ఉందని చెప్పేసి ఏళ్లపాటు ఆందోళనలతో జీవితాన్ని గడిపారు ఆయన. అంటే మనకు ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంది, ఆ పరిస్థితులు ఏంటి తెలియదు, కానీ ఆయన పడిన జీవన విధానం, ఆయన పడినటువంటి బాధను మనం ఇక్కడ వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని సంవత్సరాల పాటు తనకు ఏదో ఒక రోగం ఉందని చెప్పేసి ఏళ్లపాటు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి డాక్టర్ కానీ తర్వాత రకరకాల వాళ్ళ ఎదుకు చూపించుకొని అలా జీవితం గడిపారనమాట. సరే, మొత్తం మీద కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఆరోగ్యము కుదిరిపడింది, మళ్ళీ తేరుకొని మళ్ళీ కథారచనలు చేయడం మొదలుపెట్టారు. అలా ఆరోగ్యం బాగుపడ్డాక చేసినటువంటి ప్రయత్నమే కవితా సంపుటినే అమృతం కురిసిన రాత్రి. ఇది మరి బహుళ ప్రజాదరణ పొందడమే కాకుండా అనేక మంది ప్రముఖులు ఈ సంపుటిపై ప్రశంసల జల్లు కురిపించారు, కొనియాడారు, అభినందన తెలిపారు. గొప్ప కవితా సంపుటి అని. కానీ దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక విశేషం ఉంది, ఆ విశేషం కూడా చెబుతాను. సో ఇలా నిజంగా ఆయన గనక అనారోగ్యం నుంచి బయటపడకపోతే మరి ఇలాంటి కవితా సంపుటి వచ్చేది కాదు, ఎందుకు రాదు అని అనుకుంటారు. కానీ ఒకరి ఆలోచనలు ఇంకొకరికి అదే విధంగా వస్తాయని ఎక్కడ లేదు. సో అది రాకపోయేదనమాట. సో ఇలాంటి సాహితీ అమృత జల్లు మనకు అందేది కాదు, కానీ మళ్ళీ ప్రయత్నం చేశారు, అది రాసిపెట్టి ఉందేమో అని అనుకోవచ్చు. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు మరి ఆ విధంగా పూనుకోవటం, మళ్ళీ ఫామ్లోకి రావటం అనేది జరిగింది.

తర్వాత వచ్చినట్టు. తర్వాత ఇంకా చాలా చాలా రచనలు చేశారు, గొప్ప గొప్ప రచనలు చేశారు. అవన్నీ కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి, పాఠకులకు విపరీతంగా నచ్చాయన్నమాట. గొప్ప కవిగా రాణించారు. మరో పాట విందాం, మరిన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం.

0: కబడ్డీ కబడ్డీ సినిమా కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట విన్నారు.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కవి రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటున్నాం. సాహిత్య సేవకు చేసిన కృషిని మనం మాట్లాడుకుంటున్నాం. లోతైన సాహిత్య సృజన తిలక రచనలో కనిపిస్తుంది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం నాట్యమాడుతుంది. శ్రీశ్రీ దేవుడపల్లి కృష్ణ శాస్త్రి గారి ప్రభావం ఆయన కవితా సంపుటాల్లో కనబడుతుందన్నమాట. నిజానికి తిలక్ గారి జీవితం ఎంతలా సాగినప్పటికీ తిలక్ గారి జీవితం మనం అనుకున్నంతగా చాలాకాలం జీవిస్తారని మాత్రం అనుకోలేదన్నమాట. అనుకున్నాము చాలాకాలం ఉంటారు, తర్వాత ఇంకా ఎక్కువ రచనలు చేస్తారు అనుకున్నాం, కానీ జీవితం మధ్యలోనే మాయమైపోయింది. సాహితీ లోకం ఒక్కసారిగా నివ్వెరపోయింది. అప్పట్లో వాళ్ళు సాహితీవేత్తలు అక్షరాల రూపంలో ఆయన రచనలను ప్రశంసించారు, కొనియాడారు, ఎందరికో స్ఫూర్తి అంటూ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మరి ఆయన రచనలు జీవితం మరి ఎంతోమందికి ఒక సందేశం లాంటిది, ఒక పాఠం లాంటిది. పాఠకులకు ఆయన సంపుటిలు, తర్వాత కవిత రచనలు కూడా అన్నీ కూడా ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. చదివిన ప్రతిసారి ఒక కొత్త లోకానికి లోనవుతాం, కొత్త ఆలోచనలకు, కొత్త భావాలకు లోనవుతాము. ఒక చైతన్యం అనేది మనలో కలుగుతుందన్నమాట, ఒక ప్రేరణ కలుగుతుంది. ఎంత గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తెవింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గానీ ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

దేవిశ్రీ ప్రసాద్ స్వీయ రచనలో మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:41 దాటి 44 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడింది. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మికీ జే మేయర్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. లెనిన్ సినిమా నుంచి ఈ పాట. గానం శ్వేతా మోహన్.

రావు బహదూర్ సినిమా నుంచి విజయ్ ఏజాస్ పాడిన పాట విన్నారు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా మీరు వింటున్న ఈ పాట కూలీ సినిమా నుంచి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: प्रधानमंत्री नरेंद्र मोदी इस समय आंध्र प्रदेश में हैं और वे भोगमरमपुरम में सभा को संबोधित कर रहे हैं। तो आइए सुनते हैं उनका संबोधन।
1: विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है, एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण और दूसरी तरफ
2: भीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
3: मित्रुलारा, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదరు సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
2: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई।

0: जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
1: 13,000 मंदी की पैगा गिरीजन पिल्लू मरी सोदरी मन तालूका प्रदर्शन वारी उत्साह वारी क्रमशिक्षण मन गिरीजन संस्कृति की संबंधी गौरव यह दृश्य निजंगा अद्भुत अनिपिंचिंदी। దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు సోదరీమణులకు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజు కి ధర్తీ హై। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
1: मित्रुलारा, ई नेला अल्लूरी सीतारामराजु गारी नेला। अल्लूरी सीतारामराजु गारु ई गिरिजन हक्कुल कोसं तन जीवितान्नि अंकितं चेशारो ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
0: సాధ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే तो एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जनसेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी।
1: मित्रुलारा, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
0: సాధ్యో, बीते 12 ईयर्स में देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं।
1: मित्रुलारा, गत 12 संवत्सराल

0: దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్

0: పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడీ హై. హమారి ఉడాన్ యోజన కే కారణ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజన నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సపనా పూరా కర్నే మే మదద్ కీ. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజన కే దూసరే ఫేజ్ కీ శురూఆత్ కీ. ఇస్ పర్ భీ 29,000 కరోడ్ రూపీస్ ఖర్చ్ కియే జాయేంగే.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ తాలూక సంఖ్య మాత్రమే పెరగలేదు, మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూక ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జిస్ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా, ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. ఇస్సే అమృత్సర్ సే 25 సే జ్యాదా ఇంటర్నేషనల్ డెస్టినేషన్ జుడ్ జాయేంగే. మే ఇస్ ఉపలబ్ధి కే లియే ఆంధ్ర కీ ఇస్ ధర్తీ సే పంజాబ్ కే లోగో కో భీ బధాయి దేతా హూం.
0: మిత్రులారా,
1: హమారే ఆంధ్రప్రదేశ్ కే పాస్ హమేషా సే వికసిత్ భారత్ కా గ్రోత్ ఇంజిన్ బన్నే కా సామర్థ్య రహా హై. ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే హమారే ప్రయాస్ డబల్ ఇంజిన్ కి స్పీడ్ సే ఆగే బడే. ఇస్కే లియే మేనే ఆంధ్ర కే లోగో సే డబల్ ఇంజిన్ సర్కార్ కా ఆశీర్వాద్ మాంగా తా ఔర్ ఆజ్ చంద్రబాబు నాయుడు జీ కే నేతృత్వ మే పవన్ కళ్యాణ్ జీ కే నేతృత్వ మే ఎన్డీఏ కి పూరీ టీమ్ ఆంధ్రప్రదేశ్ కే లియే డబల్ స్పీడ్ సే కామ్ కర్ రహీ హై.
0: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా హై. హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమిక్ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో. ఇసీ లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ హమారే పురానే పోర్ట్స్ కో ఆధునిక రూప్ దియా జా రహా హై. ఇస్కే అలావా ములాపేటా ఔర్ రామాయాపట్నం మే హమ్ నయే పోర్ట్స్ భీ బనా రహే హై.
0: మిత్రులారా, ఈరోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామాయపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
1: సాథ్యో, పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే హైవే ఔర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయారు హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
0: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే వంటి

0: ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
1: సాథియో, ఈ పూరా రీజన్ దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్రో సే ఆసానీ సే జుడే ఇస్కే లియే ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే కరీబ 1,00,000 కరోడ్ రూపీస్ కి రేల్వే పరియోజనాఓ పర్ కామ్ చల్ రహా హై. రాజ్య కే పూరే రేల్ నెట్వర్క్ కా ఎలక్ట్రిఫికేషన్ హో చుకా హై. యహాన్ 70 సే జ్యాదా రేల్వే స్టేషనో కో భీ ఆధునిక బనాయా జా రహా హై.
0: మిత్రులారా, ఈ ప్రాంతం మొత్తం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
1: సాథ్యో, ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడీ భూమికా నిభా రహా హై. పిఎం గతి శక్తి కే మాధ్యమ సే ఇస్ పూరే క్షేత్ర మే రేల్, పోర్ట్ ఆర్ ఎయిర్పోర్ట్ కో ఏక్ సాథ్ జోడా జా రహా హై. జబ్ యహాన్ యే ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ తయార్ హో జాయేగా तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा.
0: మిత్రులారా, ఈ ప్రాంత అభివృద్ధితో పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పిఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్టు గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాథ్యో, ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్, ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓ నే పూరి దునియా మే అప్నా డంకా బజాయా హై. और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
1: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభా కా లాభ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. ఇస్కే లియే హమారా ఫోకస్ అబ్ సెమీకండక్టర్ జైసే ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీ పర్ హై. విశాఖపట్నం మే నయే సెమీకండక్టర్ ప్లాంట్ కా శిలాన్యాస్ ఇసీ దిశా మే ఏక్ బహుత్ బడా కదమ్ హై.
0: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
1: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा.
0: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకోసిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
1: సాధ్యం वर्ल्ड इकोनॉमी में कहीं पर किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ్ హై ఆజ్ దునియా కి కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలి ఆనా చాహతీ హై.
0: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

0: సంస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకోసిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకోసిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాథ్యో, యహా సెమీకండక్టర్ కే సాథ్ సాథ్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహా నయీ సంభావనాయే దేఖ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాథ్ సాథ్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
0: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
1: సాథ్యో, ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
1: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమా క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ ఏ డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగీ.
0: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కిస్ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా ఆప్ ఇస్ బాత్ సే లగా సక్తే హై కి పిచ్లే 3 యాత్రాఓ మే హీ మైనే 2 లక్ష కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్ కా శుభారంభ యహాన్ కియా హై.
0: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
1: ముదే ఖుషీ హై కి ఆంధ్రకి ఇస్ వికాస్ యాత్రా మే ఉత్తర్ ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ వీఆర్ కో దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్ర కే రూప్ మే వికసిత్ కర్ రహే హై. హమారా లక్ష్య హై వీఈఆర్ ఏషియా కా ప్రముఖ ఇకనామిక్ హబ్ బనే. ఏ ఎయిర్పోర్ట్ సే లేకర్ సెమీకండక్టర్ యూనిట్ తక్ ఇసీ మిషన్ కా హిస్సా హై.
0: ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా

0: తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
1: సాథ్యో హమారి సర్కార్ కా మంత్ర హై ఇన్వెస్ట్మెంట్ సే ఎంప్లాయ్మెంట్. ఇసే సర్కార్ నే అప్నీ తరఫ్ సే భీ ఇన్వెస్ట్మెంట్ బఢాయా ఔర్ హమ్ ప్రైవేట్ సెక్టర్ కో భీ ఇన్వెస్ట్మెంట్ కే లియే ప్రేరిత కర్ రహే. ఆప్ భీ జాంతే హై జబ్ ఇన్వెస్ట్మెంట్ బఢతా హై तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं.
0: मित्रलारा मा प्रभुत्वं तालूका मंत्रं పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
1: సాధ్యో ముజే పూరా విశ్వాస్ హై आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
0: मित्रलारा ई रोज प्रारंभमैन शंकुस्थापन जगह प्रति प्रोजेक्ट कूडा स्वर्ण आंध्र मरियु विकसित भारत संकल्पालनु సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
1: भारत माता की
0: जय,
1: भारत माता की
0: जय,
1: भारत माता की
0: जय.
1: बहुत बहुत धन्यवाद.
2: ఉత్తరాంధ్రని ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపుతో సంక్షేమం, అభివృద్ది జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో, నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు, అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఇతర శంకుస్థాపనలు, ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
3: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

0: తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
1: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 1:29. కొన్ని క్షణాల్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చూడాలని ఉంది సినిమాకోసం హరిహరన్ పాడారు. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం కనుక తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి ప్రశ్న వచ్చేస్తుంది, పాట విన్నారు కదా. మరి షో టైం కార్యక్రమానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా అభిమాన శ్రోతలకు ప్రశ్న. సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు. ప్రశ్న మరొకసారి, సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు, వీటిలో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? ఈ మూడిట్లో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల మీద ఆశగా తేలిపోతున్నా. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెడ్స్. తెర తాళాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మనసున్న మహారాజు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. అది గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. మనం అడిగినటువంటి ప్రశ్న, సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కార్ టైర్లు, వీటిలో దేనిలో ప్లాస్టిక్ ఉంటుంది అని మనం ప్రశ్న వేశాం. మరి సరైన సమాధానం పంపారు వెంటనే. వీరు భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుంచి సరైన సమాధానం పంపారు. వీళ్ళు మరొక శ్రోత కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి, వీరు కూడా సరైన సమాధానం పంపారు. తర్వాత ప్రభాకర్ రావు, స్వరూప రెభానా, కొమరం భీం జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదిన లక్ష్మీనారాయణ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా చాలామంది శ్రోతలు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది రాంగ్ ఇచ్చారు, మ్యాక్సిమం అయితే రాంగే ఇచ్చారు, కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపించారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాల్, వినయ్ కుమార్ సరైన సమాధానం ఇచ్చారు. వీరు మరొక శ్రోతలు వీళ్ళు కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ కూడా రైట్ ఆన్సర్. తర్వాత కన్నజగూడ కుషాయిగూడ వెంకటేష్, మౌనిక రైట్ ఆన్సర్. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామం, సిరిసిల్ల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇంకా వారి కుటుంబ సభ్యులు. బాలాజీ, సావిత్రి, కుబేర్, నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. వీరు వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత దస్తగిరి, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు, అలా పంపకండి. చిరంజీవి, నాగభూషణం, నారాయణస్వామి, వీళ్ళు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు, వీటిలో ప్లాస్టిక్ ఉంటుంది అని మనం ప్రశ్న వేశాం. అయితే సర్వసాధారణంగా మనం తప్పుగా ఆలోచించడానికి మన వెంటనే మన దృష్టి కారు టైర్లు, అలాగే కళ్ళద్దాల లెన్సులు వాటి మీదకి వెళుతుంది, సిగరెట్ పీకల మీదకి వెళ్ళదు. కానీ ఇండైరెక్ట్గా సిగరెట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ మూడింట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది అనేది సరైన సమాధానం. ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెచ్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఈరోజు తక్కువ సమయం ఉంది, ఎందుకంటే లైవ్ స్పీచ్ పిఎం స్పీచ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, అందుకని మరి మనం తక్కువ సమయం కేటాయించుకున్నాము. భారత పునరుజ్జీవ పితామహులు అని ఎవరిని పిలుస్తారు? భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా, ఆ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు.

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి చక్రి కౌసల్య పాడిన పాట విన్నారు. గీత రచన రామ జోగశాస్త్రి, సంగీతం చక్రి. మనం అడిగినటువంటి ప్రశ్న, భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తాము అని చెప్పేసి ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది పంపించారు, వారందరి పేర్లు చదివి ప్రయత్నం చేస్తాను. ఓల్డ్ సిటీ శివగంగా నగరం నుంచి ధనరాజ్, సునీత. చంపాపట్నం నుంచి రాధ. హైదరాబాద్ బీఎన్ నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. నందిపేట నుంచి వెంకటేష్. తర్వాత ప్రభాకర్ రావు, స్వరూప, రుభేన. కొమరం భీం జిల్లా నుంచి పులిపాటి వెంకటేశం. మహబూబ్నగర్ జిల్లా నుంచి కనకారావు, పెడన నుండి ఆనందరావు, దాదాపురం. ప్రదీప్ కుమార్, నల్లబత్తుల జ్ఞానేశ్వర్, గద్వాల జిల్లా నుండి వీరు రెస్పాండ్ అయ్యారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వారి కుటుంబ సభ్యులు, వెల్లుల్ల నుంచి జాప భూమేశ్వర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, పోలపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా నుండి, దస్తగిరి

సంధ్య ప్రొద్దుటూరు నుండి ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూరు నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. నల్గొండ జిల్లా నరసింహాపురం నుంచి నరసింహ కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్ సార్. నారాయణ, చిలక నారాయణ, అనసూయ, యమున, జాన్కాపేట్ నిజామాబాద్ జిల్లా నుండి, రవిశంకర్ చాగంటి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, దమోజ్ వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్ సార్. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, పద్మజ, నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపురం హైదరాబాద్ నుండి చోడవరపు, సాయి మందిత గీతానగర్ హైదరాబాద్, రామ మోహన్ రాయ్ వారు, అలాగే అమనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. పోలయ్య, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్. రవీందర్ నాగోల్ నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కీర్తి రాజ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్. ఖైరతాబాద్ వీరు కేవీ రావు శ్రీనివాసరావు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీరంతా కూడా ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరి ఇంతకు సరైన సమాధానం ఏంటి అంటే రాజా రామ్మోహన్ రాయ్, భారత పునరుజ్జీవన పితామహులుగా రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తారు. మరి మరొక ప్రశ్న వేయటానికి సమయం ఉన్నప్పటికీ పేర్లు చదవటానికి సమయం లేదు కాబట్టి ఈరోజుతో షో టైం కార్యక్రమం ముగిస్తున్నాం. మళ్ళీ ఒకరోజు మీ ముందుకు షో టైం కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలు, మరిన్ని రేర్ ప్రశ్నలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్డ్.

కలుసుందాంరా చిత్రం నుంచి ఈ పాట. గానం శంకర్ మహాదేవన్, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 2:15 దాటి 47 సెకండ్లు. శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో.

బద్రి సినిమా కోసం రమణ గోగుల సునీత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాము. సింధుజ రాజా మారన్ పరిచయం అక్కర్లేని యువ యానిమేషన్ ఆవిష్కర్త. 14 సంవత్సరాల వయసులోని భారతీయ యానిమేటర్ కంపెనీకి సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక రికార్డుని క్రియేట్ చేశారు. మోస్ట్ ఎఫెక్టివ్ ఉమెన్గా వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యారు. మరి అంత పాపులర్ అవ్వటానికి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, పాటవాలు, మేధాశక్తి, అది మేధా సంపద మరి ఏ విధంగా వచ్చింది, అంత చిన్న వయసులోనే ఇలాంటి రికార్డు ఎలా నెలకొల్పారు, ఆమె బాల్యం ఎలా గడిచింది, ఆమె సక్సెస్ జర్నీ ఎలా కొనసాగింది, ఆ విషయాలన్నీ మనం ఈరోజు శక్తిశీల కార్యక్రమం తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz.

ఘంటాడి కృష్ణ స్వీయ సంగీతంలో సునీతతో కలిసి పాడిన పాటది. చిత్రం బీట్స్.

0: చేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ యానిమేటర్ సింధూజ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాటవాలు, సామర్థ్యాలు, తెలివితేటలు సింధూజ రాజా మారిన సొంతం అనమాట. అందుకే సెప్పన్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా అయ్యారు. తర్వాత ఆమె మరో రికార్డ్స్ను కూడా సొంతం చేసుకున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీకి ద్వారా అతి చిన్న వయసులో సీఈఓగా ఎదిగిన మహిళగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మేధావి ఆమె. ఆమె మేధావి తర్వాత ఆమె చేసినటువంటి గొప్ప పని, సాధించిన గొప్ప విజయం అని మనం చూస్తాము. ఆమె సక్సెస్ జర్నీలో ఉన్నటువంటి ఆ మలుపులను మాత్రమే చూస్తాం, కానీ ఆమె పడినటువంటి శ్రమ, ఆమె చేసినటువంటి కృషి, తర్వాత జీవిత త్యాగం అనేది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఎన్నో రకాల వ్యాపకాలు మనసును వెంబడిస్తూ ఉంటాయి, వాటన్నిటిని పక్కన తోసేసి కేవలం మనం అనుకున్నటువంటి లక్ష్యం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయటం అనేది విజేతల యొక్క లక్షణం అనే విషయాన్ని మనం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు పక్కన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లాగుతూ ఉంటాయన్నమాట. వాటన్నిటినీ మనం ఇవి కాదు, ఇప్పుడు కాదు, మనం ఇవి చేయాల్సింది తర్వాత అని చెప్పేసి వాటన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఒక లక్ష్యం మీద మైండ్ని కేంద్రీకరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. గొప్ప వాళ్ళ విషయంలో మనం ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ పాయింట్ని మనం బాగా ఆలోచించాలి. అటువైపు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి అనుకునే వాళ్లకు మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మనం ఇచ్చేటువంటి మోటివేషన్ వర్డ్స్ ఇలా అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతారు. అదే నేపథ్యం సింధూజకు దక్కిందనమాట. ఆమె గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

బద్రీనాథ్ సినిమా కోసం రేవంత్ శ్రవణ్ భార్గవి పాడిన పాట అది. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఎనిమేటర్ సింధుజ సక్సెస్ జర్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో భాగంగా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ విషయమైనా ఎవరు ఎంత ప్రతిభగా ఉన్నప్పటికీ, ఏ విజయం సాధించినప్పటికీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం దానికి పునాది పాఠశాల విద్య, తల్లిదండ్రులు, తర్వాత గురువులు చెప్పినటువంటి అంశాలను శ్రద్ధగా విని దాన్ని ఆచరణలో పెట్టేసి కఠోరమైనటువంటి సాధన చేస్తే ఖచ్చితంగా విజయ తీరాలను మనం చేరుకోవచ్చు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మనకు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజానికి పాఠశాల విద్యలో మనము ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వ్యవస్థలు నడుస్తూ ఉంటాయో అన్ని రకాల వ్యవస్థలకు బీజాలు, అంటే మనం ఆ రంగంలో ఆరితేరడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు బీజాలు పడడానికి కారణము కేవలం ఆ ఎడ్యుకేషనల్ సొసైటీ, మీన్స్ ఆ పాఠశాల విద్య, అదొక్కటి మాత్రం వేదిక అన్నమాట. అక్కడ అన్ని రకాలుగా మనం నేర్చుకుంటేనే, అక్కడ అన్ని రకాలుగా మనం దానికి కావలసినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటేనే మనం రానున్న రోజుల్లో, మీన్ ఇంటరు తర్వాత డిగ్రీ తర్వాత సోయన్సో అలా మనం ఎంచుకోవడానికి, ఆ రంగంలో మనం మంచి ఎక్స్పర్ట్ అవ్వడానికి కారణమవుతుందన్నమాట. అంతేగాని ఎక్కడికో వెళ్ళిన తర్వాత నేను ఇది కావాలి అది కావాలి అంటే మాత్రం అస్సలు కుదరదన్నమాట. ఎక్కడైతే మనం నాటుకుపోతాయో, ఎక్కడైతే మనం ఇది కావాలి ఆ సంకల్పం ఎక్కడైతే నాటుకుంటుందో అక్కడి నుంచే మనం కరెక్ట్ అయినటువంటి డిసిషన్ తీసుకొని ఆ వైపు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే పాయింట్, ఏదైతే బ్లాంక్ పాయింట్, ఏదైతే మనం గోల్ బుల్లెట్ దిగాలో అలా బుల్లెట్ దింపవచ్చు అన్నమాట. అంతా సక్సెస్ జర్నీలో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళ యొక్క జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండొచ్చు. అది ఆ స్పిరిట్ను మనం కంటిన్యూ చేయాలి, ఆ స్పిరిట్ను మనం తీసుకోవాలి. ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ఓ పాట విన్న తర్వాత.

భరత్ అనే నేను సినిమా కోసం యాజిన్ నిజర్ రేట పాడిన పాట విన్నారు. మనం శక్తి చిలి కార్యక్రమంలో ప్రముఖ యానిమేటర్ సింధూజ సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. 1997 జనవరి 26న జన్మించిన సింధూజ తల్లిదండ్రులు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ వంటి వాటిని చూసి యానిమేషన్లో రాణిస్తారనే ఉద్దేశంతో యానిమేషన్ నేర్పించారన్నమాట. అలా ఆమె మరి ఆ రంగంలో రాటుదీలిపోయారు, చాలా క్రియేటివిటీగా మారిపోయారు. లాజికల్ థింకింగ్స్లో ఆమె ఎట్లా అంటే అందవేసిన చేయిలాగా మారిపోయారనమాట. దానికి తోడు మరిన్ని టెక్నాలజీ స్కిల్స్, టెక్నాలజీ సంబంధించిన స్కిల్స్ను కూడా నేర్చుకొని తన సత్తా చాటారనమాట. ఇవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్లకు సాధారణమే, కానీ ఆమెని మరి అంతలా ఆ కంపెనీకి సీఈఓగా ఎలా సెలెక్ట్ చేశారు అనేది, ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఉంటే కంపెనీకి సీఈఓ చేస్తారా చెప్పండి. దానికి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి కదా. ఒక కంపెనీ సీఈఓ అంటే ఎన్ని రకాల స్కిల్స్ ఉండాలి, ఎన్ని రకాల మనుషుల్ని మెయింటైన్ చేయాలి, కంపెనీ వృద్ధిలోకి రావాలంటే ఏ విధమైన ఐడియాలజీ ఉండాలి, పెట్టుబడులు పెట్టాలంటే ఈ కంపెనీ వాళ్ళతో ఎలా నమ్మకాన్ని కలిగించాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి తోడు ఈ టెక్నాలజీకి సంబంధించింది, ఇది ఒక యానిమేషన్ అంటేనే క్రియేటివిటీతో కూడుకున్నటువంటి పని. మన ఆలోచనలు ఎంత లోతుగా, ఎంత వినూత్న తరహా

దేశాలలో ఉంటాయో అంత కొత్త రకమైనటువంటి వీడియోను పుట్టించవచ్చు అన్నమాట. సో అలాంటి దాంట్లో ఈమె బాగా రాణించారు కాబట్టి ఆమెను అలా తీసుకున్నారో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి దానికి ఏదో ఒక రుజువు ఉండాలి కదా, దానికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా. ఉంది, అదే ఆ పర్ఫామ్ చేసింది కాబట్టే ఆమెని కంపెనీకి సెలెక్ట్ చేశారు చిన్న వయసులో. ఇలా చిన్న వయసు మనం వింటుంటే చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ ఏజ్లో చిన్నవాళ్లకు ఎంత క్యూరియాసిటీ, ఎంత ఆసక్తిగా ఉంటుంది, ఇంకా ఇంకా అవునా అవునా అని ఉంటుంది, నేను కూడా అలా కావాలి అని ఒక కొత్త ఆలోచన జనరేట్ అయిపోయి ఆ వైపు అడుగులేస్తారు. కానీ ఇదే స్కిల్ ఉన్నవాళ్ళు, ఇదే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఒక 40 దాటిన తర్వాతనో 50 దాటిన తర్వాతనో నేను అవుతాను అని అంటే కుదురుతుందా చెప్పండి? ఏ వయసులో ఉండే ముచ్చట, ఏ వయసులో ఉండే సామర్థ్యాలు, ఏ వయసులో చేసే పనులు ఆ వయసులోనే నెరవేర్చుకోవాలి, అప్పుడే అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత మన అనుభవంతో ఇంకా ఏ వయసులోనైనా ఎంత పెద్ద ఉద్యోగాన్నైనా సంపాదించవచ్చు, కానీ చేయాల్సిన సమయంలో నేర్చుకోకపోతే, మనం అందుకోవాల్సినటువంటి అవకాశాలు అందుకోకపోతే అన్నింటినీ సాధించలేము. విని సంతోషపడాల్సిందే. కొంతమంది ఈర్ష్యపడు పడుతుంటారు అనుకోండి, వాళ్ళ గురించి మనకి ఎందుకు, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపే ఉండాలి. ఏమంటారు? ఎస్, వింటూ ఉండండి వివిత్ భారతి FM 102.8 MHz. బిల్లా సినిమా నుంచి రీటా పాడిన పాట వింటున్నారు.

ప్రతిభను వెలికి తీసే అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసే వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాగే జరిగింది సింధుజ విషయంలో. తన 9వ తరగతిలోనే ఒక ఎన్జిఓ సంస్థ వారు ఒక యానిమేషన్ పోటీ నిర్వహించారన్నమాట. అయితే అందులో అందరితో పాటుగానే అందరిలానే ఆమె కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొనడం అంటే ఏముందిలే అని అనుకుంటారు, జీకే ప్రశ్నలు తర్వాత దానికి సంబంధించిన అంశం అనుకుంటారు. అయితే అక్కడ జరిగినటువంటి వింత ఏంటంటే, ఒక 10 గంటల సమయం ఇచ్చేసి 10 గంటల సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క వీడియో చేయమన్నారనమాట. అత్యంత వేగంగా ఎవరు చేస్తారు అనేది అక్కడ టాస్క్ ఉందేమో అప్పుడు జరిగినటువంటి దాంట్లో. అయితే చాలా వేగంగా, అత్యంత వేగంగా 10 గంటల సమయంలో 3 నిమిషాల డ్యూరేషన్తో ఒక యానిమేషన్ వీడియో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ యానిమేషన్ వీడియోని క్రియేట్ చేయటం అనేది గొప్ప విషయమే అనిపించకపోవచ్చు కొంతమందికి, అది నిజంగా గొప్ప విషయమే. బట్ అందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి వీడియోని క్రియేట్ చేశారు, ఎలాంటి టూల్స్ని వాడారు, అది ఎంత యూజ్ఫుల్గా ఉంది అనేది కూడా ఇక్కడ చూస్తారనమాట ఎక్స్పర్ట్స్. సో ఈమె తక్కువ సమయంలోనే 3 నిమిషాలు నిడివి ఉన్నటువంటి యానిమేషన్ వీడియో తయారు చేయడమే కాకుండా కంటెంట్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. సో అలా ఆమెకు ఆ ఏజ్లోనే ఒక ది మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్గా, ఐ మీన్ గర్ల్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇంకేముందు కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఆఫర్స్ వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా. కానీ మరి చదువుకున్నట్టు చదువుతున్నటువంటి చదువు చాలా ఎర్లీ స్టేజ్ కదా. సో మరి ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుతున్న సమయంలో కూడా ఇలాంటి కాంపిటీషన్స్కు వెళ్ళారు. ఆ కాంపిటీషన్స్లో కూడా సత్తా చాటారనమాట. అలా సత్తా చాటి కంపెనీకి ఏకంగా, మరి ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు, ఆషామాషి వాళ్ళను, టాలెంట్ లేని వాళ్ళను, ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళను, సర్టిఫికెట్స్, మార్క్స్, రికార్డ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టాస్క్ను ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఆ కంపెనీకి ఏం నీడ్ ఉంది, ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్లకు కావాల్సి వస్తారనమాట. అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మనం ఇంతకుముందు మా వాళ్ళు రాజులు, మేము ఇంతకుముందు యుద్ధాలు గెలిచాము, మొన్న అది గెలిచాము ఇది గెలిచాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే నేను ఓల్డ్ విషయం చెప్తున్నాను, దీనికి అప్లై చేసుకోవాలి. అలా ప్రజెంట్ స్టూడెంట్స్ ఉంటారనమాట, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, లేకపోతే నేను ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నాను, తర్వాత ఇక్కడ కాంపిటీషన్ ఇలా ఉంది అని అనుకుంటారు. మెమోస్ కూడా మార్క్స్ ఫుల్గా ఉంటాయన్నమాట. అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని తీసుకోరు, సెలెక్ట్ అవ్వరు. రీజన్ ఏంటి అంటే ఆ కంపెనీకి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది చూస్తారు. ఎవరైనా అంతే కదా, అక్కడ మనం స్వార్థంగానే ఆలోచించాలి. కారణం ఏంటంటే పెద్ద కంపెనీ, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్కి మరి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది, కంపెనీ కూడా మరి అభివృద్ధి చెందాలి. ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అనుకోండి. సో దాని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క టాస్క్ని, టార్గెట్ని రీచ్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. అలాంటి టాస్క్, అలాంటి టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టే మన సింధూజ గారు యానిమేటర్గా ఎదిగారు. చిన్న వయసులో సీఈఓగా ఆ కంపెనీకి నియమితులయ్యారనమాట. అది ఒక రికార్డుగా వరల్డ్ వైడ్గా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

2010 హైదరాబాద్లో జరిగినటువంటి నాస్కామ్ ది గేమింగ్ అండ్ యానిమేషన్ కాన్క్లేవ్ పోటీలో సింధుజ గారు పాల్గొన్నారన్నమాట. అత్యంత వేగంగా 2D యానిమేటర్గా అవార్డు అందుకున్నారు. అలా ఏ రంగంలో తీసుకున్నా, ఏ పోటీలో పాల్గొన్నా మొదటి ప్రైజ్, మొట్టమొదటి అవార్డు ఆమెని అందుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వీళ్ళైతేనే మన కంపెనీకి కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారన్నమాట. అలా అనేక అంశాలలో సత్తా చాటారు, ప్రతిభను చూపించారు. కాబట్టి వయసు చిన్నదైనా బుర్ర పెద్దది కాబట్టి పెద్ద ఉద్యోగం వచ్చి ఆమెకు పక్కన చేరిందనమాట. ఆ ఉద్యోగమేనే కాదు, ఇంకా చాలామంది పిలుస్తూ ఉంటారు, కానీ ఒక కమిట్మెంట్ ఒకటి అనేది ఉంటుంది కాబట్టి అలా అనమాట ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఆమెను చూసి ఎంతోమంది స్ఫూర్తిని పొంది ఆమె మార్గదర్శనంలో నడుస్తూ తర్వాత ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఆమెతో ఆమె మాటలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ ప్రేరణగా తీసుకొని లైఫ్ని కంటిన్యూ చేసేవాళ్ళు, లైఫ్లో గోల్స్ను సాధించాలనే కసితో లక్ష్య సాధనలో తలమునకలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సహించాలి, అది మన బాధ్యత. ఎందుకంటే భావి భారత నిర్మాణంలో వీళ్ళందరి అవకాశాలు, వీళ్ళందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి సేవలు మనకు చాలా చాలా అవసరం కాబట్టి అది మన విధి అన్నమాట. ఏమంటారు, ఎస్, ఇది ఇవాల్టి

గతిశీల కార్యక్రమం మీకు అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. చిరుత సినిమా నుంచి పాట. అంతకుముందు బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి రాహుల్ నంబ్యార్ పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది.

0: పరీక్షల్లో అక్రమ పద్దతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్దతులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్టపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ధరించి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

0: ఉంది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యాంశాలు మరోసారి. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సీసీ నోవోటెల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ ఆరోగ్యం విద్య పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం క్యూర్ ప్యూర్ రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి Fortune 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అనుకూల వాతావరణం ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సీఐఐ ఉత్తర భారత రీజన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు ఉదయానికి 55.1 అడుగులకు నీటి మట్టం చేరింది. కలెక్టర్ అంకిత్ ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
3: ముజే పూరా విశ్వాస్ హై आज यहां

0: आज जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूँ।
1: ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తూ కొత్త విమానాశ్రయం నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు.
3: The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leader to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రంలోని 3,00,00,000 మంది ఓటర్లకు ఫామ్లు పంపిణీ చేయగా ఇప్పటికే 2,60,00,000 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 77.12%. ఈ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అక్టోబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించి అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన స్వచ్ఛర్వలయంలో జరిగింది. మెట్రో ప్రయాణికుల సురక్షిత సౌకర్యంతమైన ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్లో 2026-27 కస్టమ్స్ సంస్కరణలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో సిబిఐసి సభ్యుడు సుర్జిత్ భుజ్బల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరుకు క్లియరెన్స్ వేగవంతం చేసేందుకు మరో 2 ICDలు, ఎయిర్ ఫ్రేట్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను చర్చించారు. ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సందర్శించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సందర్శించి గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ,
4: రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్ చేసుకుని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు ఉదిరం మిల్లులు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో 2వ విడతలో మేజర్ గా చేయాలని అనుకుంటాం.
1: ఓటర్ ప్రత్యేక సవరణ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. అర్హత గల ఓటర్లందరూ ఎస్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాను బాలలకు స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి పర్వీన్ తెలియజేశారు. జిల్లాలో 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు పర్వీన్ ఆకాశవాణికి తెలియజేశారు.
5: ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే వెంటనే 109 టోల్ ఫ్రీ నంబర్ 24x7 పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఒకటి డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది, లొకేషన్ షేర్ చేయడానికి 9490881098, దీనికి లొకేషన్ షేర్ చేయొచ్చు. మన 24x7 రెస్క్యూ టీమ్ ఉంటుందండి.
1: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాధికారి యంత్రంగా ఏర్పాట్లు చేసింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ విషయం తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయానికి వరద నీరు భారీగా వస్తోందని, 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు

0: కాల్వెంట్ వాగు ద్వారా భారీగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న రాత్రి నిఖరంగా నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నల్లబిల్లిలో నిర్వహించే అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఉన్న 5 డయాలసిస్ బెడ్లకు అదనంగా మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండి వెంట తృప్తులతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:20 దాటి 28 సెకండ్లు. ముంబై నుంచి రిలే కార్యక్రమం వింటారు. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది స్టేట్ యూండ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2020 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం మొత్తం ప్రతిభావంతులైన యువత సామర్థ్యాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ప్రధానమంత్రి విశాఖపట్నంలో నూతన సెమీకండక్టర్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ధి చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చెప్పారు. రాష్ట్రంలో వెంట నుంచి మరో 5 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5:05. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. దేవుడు అన్ని చోట్ల ఉండలేకే అమ్మ రూపంలో అన్ని చోట్ల ఉంటాడు అంటారు. నిజమే, అమ్మ ఈ భూమిపై తిరిగే దేవత. మాతృత్వంలో ఉండే గొప్పతనం ఎన్ని కోట్లిచ్చినా వెలకట్టలేనిది. అమ్మ పాలు అమృతం, అద్భుతం, కమ్మదనం, ఆరోగ్యకరం. దీని గురించి మరికొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఛాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. పుట్టిన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని అందించటం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు, ఒక్క తల్లిపాలతోనే అది సాధ్యమవుతుంది. తల్లిపాలల్లో ఉండే పోషకాలు అమోఘం. కల్తీ లేని పాలు ఏదైనా ఉందంటే అది తల్లిపాలే. బిడ్డ పుట్టగానే తల్లి చేతి స్పర్శని గుర్తుపెట్టేసుకుంటుంది. బిడ్డ పుట్టిన 15 నిమిషాల నుండి 6 నెలల వరకు బిడ్డకు పాలు పట్టడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మరి ఇవాళ దీని గురించి మరికొన్ని విషయాలు నేను మీకు చెప్పేస్తాను. మరి దానికి ఒక కారణం ఉంది, ఎందుకు ఏంటి అనేది అది కూడా చెప్తాను. చాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది FM వివిధ భారతి 102.8 MHz.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు చాయ్తో హాయ్ కబుర్లో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈరోజు నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలన్నమాట. తల్లిపాల వలన బిడ్డ జీవితానికి ఒక భరోసా దొరుకుతుంది. విటమిన్లు, పోషకాలు అందటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, జలుబు, దగ్గు లాంటివి మందులతో పని లేకుండా తల్లిపాలతో సహజంగానే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్స్ కూడా సోకవు. పుట్టిన గంటలోపు తాగించే పాలైతే శిశు మరణాలను కూడా తగ్గిస్తుందని సర్వేలో తేలింది. అలాగే బిడ్డకు పాలివ్వటం వలన తల్లి ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు.

0: బరువు తగ్గుతారు, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లు రావు. ఇలా ఇన్ని రకాలైనటువంటి అవగాహనను మాతృమూర్తుల్లో కల్పించడానికే ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు జరుపుతున్నాయి మన ప్రభుత్వాలు. మరి ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగమణి. మన బాడీలో ప్రతి ఆర్గాన్కి కూడా ఆక్సిజన్ చక్కగా అందించడంలో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. ఇవి హెల్దీగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఫ్రెష్ ఎయిర్లో ఎంతో కొంతసేపైనా గడపగలగాలి. మరి ఇప్పుడు లంగ్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈరోజు ప్రత్యేకత ఉంది అన్నాను కదా, అది లంగ్స్కి సంబంధించిందనమాట. సో మరి దీని గురించి మరికొన్ని విశేషాలు నేను మీతో పంచుకుంటాను. చాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్డ్.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇప్పుడున్న ఈ కాలుష్య ప్రపంచంలో లంగ్స్ ఆరోగ్యం కాపాడుకోవటం ఎంతైనా అవసరం. ఈరోజు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం. ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్

మొదటి స్థానంలో ఉందట. అందుకనే ప్రతి సంవత్సరం ఈ రోజున లంగ్స్ హెల్త్ పై అవగాహనను కల్పిస్తూ డూ అండ్ డోంట్స్ గురించి చెప్తూ అందరినీ చైతన్యవంతులుగా చేయటమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటారా? దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. పొగ తాగే అలవాటుంటే మానుకోవాలి. పొగ తాగే వారి పక్కనున్నా ఆ పొగ పీల్చినా, ఇంకా పరిశ్రమల్లో పనిచేసేవారైనా, కట్టెల పొయ్యి మీద బంట చేసేవారైనా, రోజూ పొల్యూషన్లో ఎక్కువగా తిరిగేవారైనా ఎక్కువ ప్రభావితమవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకుంటూనే మాస్క్ను పెట్టుకోవాలి. జలుబు దగ్గు వంటివి వదలకుండా పట్టి పీడిస్తుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మంచి ఆహారాన్ని తీసుకుంటూనే లంగ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఆర్గాన్స్ అన్నింటికీ ఆక్సిజన్ అందించేవి లంగ్సే కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం.

0: ఎన్నో సంవత్సరాలుగా మన భారతీయ చిత్ర పరిశ్రమల్లో దాదాపుగా అన్ని భాషల్లోనూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు రామాయణాన్ని అందంగా ఆవిష్కరించారు. మనకు తెలిసి 2 ఏళ్ల క్రితం కూడా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాల్ని అందుకోలేకపోయినప్పటికీ మనందరికీ కూడా మరి రామాయణం అంటే ఒక ఎమోషన్ కదా. కానీ ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ క్యాస్టింగ్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు నమిత్ మల్హోత్రా. ఈ సినిమాకి దర్శకత్వం నితీష్ తివారీ వహిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్నా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అయితే బిజీ బిజీగా ఉంది. ఈ సినిమాని మరో త్వరలోనే ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారట చిత్ర యూనిట్. ఇది ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 6 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 6:05 ఒక సినీ గీతంతో నిర్మళి మిమ్మల్ని కలుసుకుంటారు. ఇప్పుడైతే ఉర్దూలో వార్తలు కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:06. ఇప్పుడొక సినీ గీతం వింద ఎంసీఏ చిత్రం నుండి కార్తిక్ దీపిక పాడిన పాట శ్రీమణి గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీరింతవరకు ఒక సినీ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హే AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

0: తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463.
1: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి

0: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయంలో ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రధానమంత్రిని స్వాగతించిన ముఖ్యమంత్రి బొబ్బిలి వీణను బహుకరించి పొందూరు ఖద్దర్శాలువతో సత్కరించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఉతంతో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: ఉడాన్ పథకం వల్ల దేశంలోని పేద ప్రజలు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ఏషియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్యా హీ నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की.
0: అంతకుముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 418,931 చేరిందని, గత ఏడాది 380,031తో పోలిస్తే ఒక ఏడాదిలోనే 38,900 రూపాయల మేరకు పెరిగి 10.23% వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులకు ఆకర్షణ, ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ది, విధానపరమైన పాలన, నిరంతర సమీక్షలు, ప్రజలు భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా అభివృద్దికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్లో గవర్నర్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని యాక్ట్ ఈస్ట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆవిష్కరణలు, సాంకేతికత, ఔషధ తయారీ, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కూడా గవర్నర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించిందని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. నిన్నొక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా రోజుకు 70-80,000 లావాదేవీలు నమోదవుతుండగా తొలిసారి 2,00,000 దాటడం మీ సేవపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో 200

మార్కెట్ కమిటీల ఆటోమేషన్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ ఎగ్జిట్ వ్యవస్థలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ప్రయోజనం రైతులకే అందేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ది చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 48వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముగ్దుంపూర్లో మహిళా శక్తి ధరణి గ్రామైక్య సంఘ భవనం, సీసీ రోడ్, డ్రైన్ను ప్రారంభించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా కుల, మత, ప్రాంత, లింగ వివక్షకు తావులేని విధంగా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. శాసనసభలో విద్వేషపూరిత, నేరపూరిత ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెండోరా మండలం పోచంపాడ్లోని ఎస్ఆర్ఎస్పీని ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క మంగపేట మండలంలో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించినామే వరద నీరు పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధురుగాలులు వీచే అవకాశం కూడా ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశేషాలు మరొకసారి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు గ్రహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20 లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు. ముందుగా చిన్మయ శ్రీపాద పుణ్యశెల్వ గానం చేసిన పాట, రెహమాన్ గీతం, సంతోష్ నారాయణన్ సంగీతం, చిత్రం మా ఇంటి బంగారం.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు విన్న ఆ పాట పెద్ది చిత్రనటుడిది, మోహిత్ చౌహాన్ పాడారు. బాలాజీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనిది. విశాల్ దడ్లాని హరిప్రియ పాడారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం నుండి. కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ గానం చేసిన పాట. చంద్రబోస్ గీతానికి భీమ్ సిసిరిల్య సంగీతం.

0: మీరింతవరకు లంహే ప్రాయశ్చిత కార్యక్రమం విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:50 లేటెస్ట్ సూపర్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి, ఉదిత్ నారాయణ శ్వేతామోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి భీమ్ సిసిరోలియా సంగీతం.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బ్యాండ్ మేళం చిత్రంలోనిది. రామ్ మిర్యాల పాడారు, చంద్రబోస్ గీతానికి, విజయ్ బుల్గానన్ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట కోర్ట్ చిత్రం నుండి. అనురాగ్ కులకర్ణి సమీర భరద్వాజ్ గానం చేశారు. పూర్ణాచారి గీతానికి విజయ్ బుల్గానన్ సంగీతం.

0: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జస్మిన్ లంబోరియా, ప్రతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూరుకు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్కలు నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జిత్నే భీ ప్రాజెక్ట్ కి శురువాత్ హుయీ హై, జిన్ కి నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజా సేవా భావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166 పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా

కార్యక్రమంలో చేర్తాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2022 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈరోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి

ప్రాంతాల్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరేట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ ఆరో స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవర్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవర్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:15. ఆరోగ్య జీవనం, కిడ్నీ వ్యాధులు, నివారణ చర్యలు. డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతయ్య.

0: ఇదర్ సైడ్ ఉంటాయి. అవి వచ్చేసి బీన్ షేప్డ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ వచ్చి 150 to 200 grams ఉంటాయండి. అండ్ సైజ్ వచ్చేసి 9 to 12 centimeters ఉంటాయండి. ఇవి నార్మల్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఇవి ఎలా క్లీన్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన అంశము. సో ఈ కిడ్నీలో ఏంటంటే నెఫ్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ మనకి ఎట్లా అయితే టీ కాఫీ ఫిల్టర్ వాడతామో సేమ్ థింగ్ లైక్ దాట్ వీ హ్యావ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ అనేవి బాడీలో ఒకటి రెండు కాదు, మనకి 1 to 2 million ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటాయండి. సో ఒక నెఫ్రాన్ పాడైనా మనకి చాలా నెఫ్రాన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని డిజీజెస్ ఏంటంటే ఈ నెఫ్రాన్స్ పాడైపోయాయి అంటే కనుక అప్పుడు కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ పనితీరు అంతా కూడా క్రమంగా జరగదు. సో ఇవి ఎలా చేస్తాయి అంటే నార్మల్గా మనకి బాడీలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో అరౌండ్ 200 to 250 liters ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అవసరం పడుతుంది. ఓన్లీ 2-3 liters ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయి లైక్ టాక్సిన్స్ కానీ యూరియా కానీ క్రియాటినిన్ కానీ ఇంకా వేరే చెడు పదార్థాలు ఉంటాయి, అవన్నీ యూరిన్ రూపంలో 2 to 3 liters బయటకు పంపించేస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనకి అరౌండ్ 250 liters ఆఫ్ బ్లడ్ వస్తే అందులో మొత్తం క్లీన్ చేసి అవసరం ఉన్నదంతా బాడీకి తీసేసుకుని 2 to 3 liters వరకు మాత్రం బయటకు పంపించేస్తుంది. సో ఈ నెఫ్రాన్స్ అనేవి ఏంటంటే చాలా కష్టపడే సెల్స్ అనమాట. సో దే వర్క్ వెరీ హార్డ్ దిస్ ఫంక్షన్. సో ఈ నెఫ్రాన్స్ తో పాటు కిడ్నీలో అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయి అనమాట. ఫిల్టరింగ్ ఆర్గన్స్ ఐ హావ్ టోల్డ్ యూ అండ్ క్లీనింగ్ ఆర్గన్స్ కూడా చెప్పాను. అది కాకుండా 3 important functions కూడా చేస్తుంది అది. సో ఒకటి బోన్ హెల్త్. కిడ్నీస్ కి బోన్ కి ఏంటి సంబంధం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కిడ్నీస్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రియేట్ చేస్తుంది కాల్షియం అబ్జార్బ్ చేయడానికి. సో అదే ఒకటి. సో అందుకే కిడ్నీస్ చక్కగా ఉంటే మీ బోన్స్ కూడా చక్కగా ఉంటాయి. రెండోది కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే రెనిన్ అనే ఒక హార్మోన్ ని సింథసైజ్ చేయటం వల్ల. సో మీ కిడ్నీలు బాగుంటే బీపీ కూడా బాగుంటుంది. మూడోది కిడ్నీలు రక్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీది కిడ్నీలు బాగున్నాయంటే మీకు రక్తహీనత ఉండదు. సో ఇది సింపుల్ కిడ్నీస్ ఫంక్షన్స్ అనమాట. రక్తహీనత లేకుండా చూస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది, బోన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు క్లీనింగ్ ద బాడీ.
1: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అన్ని ఏజెస్ ఇండివిజువల్స్ మనము చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి కిడ్నీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ థింగ్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సింపుల్. కానీ చాలా సార్లు మనము నెగ్లెక్ట్ చేస్తాం, పర్వాలేదు ఒకటి రెండు ఇదే కదా చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీకు కొన్ని మెజర్స్ చెప్తానండి ఎలా మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకటి, మనకు అడిక్యువేట్ గా వాటర్ తాగడం, హైడ్రేషన్. వాటర్ తాగడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ మేల్ ఆర్ ఫీమేల్ రిక్వైర్స్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. మళ్ళీ మనం చేసే పనితీరు బట్టి కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అడిక్యువేట్ హైడ్రేషన్. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఈరోజు వాటర్ బాగా తాగానా. ఎందుకంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇవి మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పనితీరు దెబ్బతింటుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. రెండో విషయం, పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. సో చాలా మంది ఒకటే పెయిన్ కిల్లర్, నాకు నీ పెయిన్ ఉంది సో నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాను, ఒక నెలనే వేసుకుంటాను కదా, 2 నెలలు వేసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదండి. సో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా, దే ఆర్ వెరీ బ్యాడ్. అండ్ 1 or 2 tablets డెఫినెట్లీ ఓకే అండి, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది 1-2 tablets తో ఆపరు, దానికి అలవాటు పడిపోయి కంటిన్యూస్ గా తీసుకుంటారు 2-3 నెలలు, అప్పుడు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా నో. మూడోది, ఇది హెర్బల్ మెడిసిన్స్ అంటామండి, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి, ఏవైతే మెడికేషన్స్ లో ఉంటాయో. సో ఇవన్నీ కూడా దే కెన్ కాస్ కిడ్నీ డిజీజ్. సో ఎస్పెషలీ ఇప్పుడు మనము ఇండివిజువల్స్ హూ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళు వాడకూడదు. సో అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అస్సలు వాడకూడదు. నాలుగో విషయం, బీపీ షుగర్ రెండు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే కనుక మీ కిడ్నీస్ పోతాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయంటే కిడ్నీస్ పోతాయి. సో బీపీ షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ వచ్చేసి రెడ్ మీట్, రెడ్ మీట్ ఆపేసేయాలి. ఇంక్రీజ్, ట్రై టు ఇంక్రీజ్ యువర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. మంచి లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. అదర్ వన్ వచ్చేసి వర్కౌట్, అంటే మిమ్మల్ని మీరు హెల్దీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ వర్కౌట్ దట్ ఈస్ రియలీ గ్రేట్. ఎట్లీస్ట్ 4 to 5 days ఇన్ అ వీక్ మనము వర్కౌట్ చేయగలిగితే గనక, బ్రిస్క్ వాకింగ్, యంగ్ ఇండివిజువల్స్ అయితే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ కార్డియో అండ్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ అనమాట. దే ఆర్ రియలీ గుడ్ టు ద కిడ్నీస్, దే హెల్ప్ యూ మెయింటైన్ కంప్లీట్ ఫిజిక్ అండ్ దెన్ ఒక రొటీన్ మనం కనుక సెట్ చేసుకోగలిగితే దట్ ఈస్ రియలీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, ఫర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో.
1: డాక్టర్ గారు, ఈ కిడ్నీలు అనారోగ్యానికి గురి కావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి?
0: ఈ కిడ్నీలు పాడవడానికి

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మానవ శరీరంలో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
1: సో కిడ్నీలు అనేవి మన బాడీలో దాన్ని క్లీనింగ్ ఆర్గన్స్ అంటాయండి. కిడ్నీలు బాడీని శుభ్రంగా ఉంచుతాయి, షార్ట్గా చెప్పాలంటే శుభ్రంగా ఉంచుతాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అన్ని టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్ని బాడీలోనే ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీస్ అనేవి ఏంటి అంటే, మానవునికి రెండు కిడ్నీస్ ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ మనకి వెన్నుపూసకి

0: ప్రధాన కారణాలు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా కూడా వచ్చేసి డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మోర్ సో ఇన్ ఇండియా, ఇండియాలో ఇంకా ఎక్కువ కిడ్నీ డిజీజ్ బారిన పడే ఇండివిజువల్స్ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్ లో ఉంటారండి కిడ్నీ డిజీజ్ రావడానికి. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. HbA1c అంటాం అందరు డయాబెటిక్ ఇండివిజువల్స్ కి తెలిసే ఉంటుంది. సో HbA1c వచ్చేసి లెస్ దాన్ 7 ఉండాలండి. సో మీ షుగర్స్ మంచిగా ఉన్నాయా, HbA1c లెస్ దాన్ 7 ఉందా, ఫాస్టింగ్ షుగర్స్ లెస్ దాన్ 120 ఉండాలి అట్లున్నాయా, అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి లెస్ దాన్ 160 ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా, టార్గెట్ లెవెల్స్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కాన్స్టెంట్ గా చూసుకుంటా ఉండాలి. సమ్ టైమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రోటీన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోటీన్ ఏమైనా పోతుందా అని రెగ్యులర్ గా యూరిన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే కనుక మీరు నెఫ్రాలజిస్ట్ ని తప్పనిసరిగా కలవాలి. మీ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఉండకపోవచ్చు, కాలవాపు మొహం వాపు ఏం ఉండకపోవచ్చు, బాగానే ఉన్నాను నేను, ఓన్లీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తారు, ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి లేదు. అండర్లైన్ కిడ్నీ డిజీజ్ కూడా ఉండొచ్చు. సో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం టెస్ట్లు చేసుకుని మనకేమి లేదు అని నిర్ధారణ చేసుకోవడం బెటర్, లేకపోతే ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి థెరపీలు వాడటం ఇంపార్టెంట్. సో డయాబెటిక్ ఇండివిజువల్స్ వన్ ఇంపార్టెంట్ కాజ్ అండి. రెండో కారణం బీపీ. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు రిస్క్ ఉంటారు. సో బీపీ ఇండివిజువల్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మూడో రకం వచ్చేసి ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే లివర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉందో వాళ్ళు కూడా హైయెస్ట్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూసినారనుకోండి, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో ఎవరికైతే కిడ్నీ డిజీజ్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందనుకోండి వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ సెక్టర్ ఆఫ్ ఇండివిజువల్స్ మళ్ళీ ఫాలో అప్కి వెళ్ళాలి రెగ్యులర్ గా. అదే నా కిడ్నీ డిజీజ్ మంచిగా అయిపోయింది, బీపీ వచ్చింది వెళ్ళిపోయింది, షుగర్ వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా హై రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో టు సమ్అప్ కాజెస్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ డిజీజ్ వచ్చినా లేకపోతే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎవరికైతే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ మీద ఉన్నా, వాళ్ళు డెఫినెట్లీ నెఫ్రాలజిస్ట్ ని చూడాలి, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలని. సంప్రదించగానే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయిస్తారు, వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: యా, సో కిడ్నీ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేయడం కొంచెం సింపులే అండి, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ లో మనం యూరియా, క్రియాటినిన్ ఇవి తెలుస్తాయి. సో నార్మల్ వాల్యూ వచ్చేసి యూరియా లెస్ దెన్ 40 ఉండాలండి, క్రియాటినిన్ లెస్ దెన్ 1 ఉండాలి. సో ఎనీ వాల్యూస్ అబౌవ్ దట్ ఉంది అంటే మనము అలర్ట్ అవుతాము. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ మూడో టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియూఈ అంటాము. ఇందులో మనం ఏం చూస్తామంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో చూస్తామన్నమాట. సో బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ యూరిన్ టెస్ట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ కిడ్నీ చేస్తామండి, కిడ్నీ సైజ్ ఎట్లుంది, ఏమైనా చిన్నగా అయిపోయినాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ చేస్తాము. అందులో కిడ్నీ సైజ్ మెయిన్ గా మనకు తెలుస్తుంది. సో ఇవి బేసిక్ టెస్ట్ అండి. బట్ ఇది దాటిన తర్వాత మనకి కొన్నిసార్లు రీనల్ బయోప్సీ అని కూడా చేస్తాము. ఎప్పుడైతే మనకి కిడ్నీ డిజీజ్ దేని వల్ల వచ్చిందో క్లియర్ గా లేకపోతే కొన్నిసార్లు మనం రీనల్ బయోప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోప్సీలో మనకి కారణం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో అందుకు మనము బయోప్సీ అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పేషెంట్స్ కి చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలని చెప్పారు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చిన్న చిన్న ఆర్ఓ ప్లాంట్లు కనిపిస్తున్నాయి, ఈ ఆర్ఓ వాటర్ తెచ్చి తాగుతున్నారు, వీటిల్లో ఏముంటాయి ఏమి లేదని తెలియదు, ఇలాంటి వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీ డిజీజ్ పెరగడానికి కారణం అవుతుందా?
0: మనం ఇంట్లో కూడా ఆరో అవన్నీ ఉంటుందండి. సో ఆరో వాటర్ తాగడం మంచిదే, కానీ అగైన్ వాట్ టైప్ ఆఫ్ ఆరో వాటర్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లేసెస్ లో అనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనకు తెలియనప్పుడు ఆ వాటర్ తాగకపోవడం బెటర్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈ ఆరో మనం ఏదైతే చేస్తామో దర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం డయాలసిస్ వాడే ఆరోలో ఇంట్లో వాడే ఆరోకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఆరోలో క్లోరిన్ అవన్నీ తీసేస్తాం, మనకి నార్మల్ గా కొంచెమైనా కావాలన్నమాట. సో మనకి హోమ్ ఇన్స్టాల్డ్ ఆరోస్ లో డెఫినెట్లీ వాట్ ఎవర్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ అవి దే ఆర్ రీటైన్, మొత్తం వెళ్ళిపోతాయని చెప్పడానికి లేదు. ఏవైతే మనకి హానికరమో సో డయాలసిస్ ప్లాంట్స్ లో ఉండే ఆరో ఆ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆరోస్ డీసెంట్లీ హెల్తీ, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ అయితే ఏమంతా రావు.
1: ఇప్పుడు డాక్టర్ గారు మనం తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు అంత ప్యాకింగ్ ఫుడ్స్ తింటున్నారు, ఇందాక మీరు చెప్పారు పిల్లలు మైదాతో చేసిన ఈ బేకరీ ఫుడ్స్ తినటం కూడా మంచిది కాదని, ఇట్లా ఏ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది?
0: సో ఫుడ్స్ డైరెక్ట్లీ లింక్ టు కిడ్నీ డిజీజ్ అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంటుందండి.

0: ఎందుకు అంటే మనకి అది ఓవరాల్ లైఫ్ స్టైల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ వస్తుందండి. సో హైపర్ టెన్షన్ రావడం వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రిస్క్. రెండో విషయం బేకరీ ఫుడ్ ఐటమ్స్. సో బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ మైదా అండ్ ఆల్ అంత మంచిది కాదు, ఎందుకంటే దే కాజ్ ఒబెసిటీ అండి. లైక్ ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో అండ్ ఆల్సో ఆయిల్ అవన్నీ కూడా మనకి వీ డోంట్ నో రీహీట్ చేస్తారు వాళ్ళు, ఆయిల్ ఎందులో వేపుతారో తెలియదు, ఆ బిస్కెట్స్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో రీహీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీహీట్ చేసినప్పుడు రీహీటింగ్ ఈజ్ నాట్ గుడ్. నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. సో మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్దీ ఆప్షన్స్ చూపించాలి. సో లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న బిస్కెట్లే తింటారు. సో మనకి చేంజ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు కదా, ఇంట్లో మనం ఆ చేంజ్ తీసుకురావాలి. సో మనం ఇంట్లో ఫస్ట్ కోల్డ్ బెవరేజెస్ ఏమీ పెట్టకూడదు, మనం తాగుతూ వాళ్ళని తాగద్దు అంటే అది కుదరదు. సో మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రెండో విషయం మనం ఫ్రోజన్ ఫుడ్స్ తేవడం మానేసేయాలి, ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మైదా. సో మైదా లేని ఫుడ్డే డెఫినెట్లీ హెల్దీ ఫుడ్. బేకరీ ఐటమ్స్ అస్సలు కాదు. ఏదైనా ఎప్పుడో ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే. సో హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ఫ్యాట్స్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో రోజు కొంచెం రైస్, దాంతోపాటు క్యారెట్, కుకుంబర్, దెన్ చనా, ఇంకా అదర్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది మనకి, సోయా చంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము స్నాకింగ్ లాగా ఏదో ఒకటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇవి ఏ ఫామ్ లో దొరుకుతాయని మీరు కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. యూ కెన్ మీరు అవి తీసుకురావచ్చు ఇంట్లో, అవి ఇవ్వచ్చు వాళ్ళకి.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫరాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతయ్య.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో దళపతి చిత్రం నుండి పాటల్ని వింటారు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో FM 102.8 MHz పై.
2: पीएम जय अब गरीबों की जय बन गई है.
3: देश

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:30 ఆల్ టైమ్ హిట్స్ వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాట సిరివెన్నెల గీతం కోటి సంగీతం చిత్రం నువ్వే కావాలి.

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు వేటూరి సుందరమూర్తి గీతానికి, ఎంఎం కీరవాణి సంగీతం, చిత్రం అల్లరి అల్లుడు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఎముడికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, PC శీలా బృందం పాడిన పాట వేటూరి గీతానికి రాజ్కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట తమ్ముడు చిత్రంలోనిది. రమణ గోగుల గానం సంగీతం, సురేంద్రకృష్ణ గీతం,

మీరింతవరకు ఆల్ టైమ్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో కొత్త శిఖరాలు ఎదురుహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏషియా అభివృద్ధికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా పెరుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్లో చెప్పారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించింది. నిన్నొక్కరోజే 2,20,122 లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ములుగు జిల్లాలో వరద ఉధృతి పరిస్థితులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలనాపరమైన సమన్వయం, అంతర్రాష్ట్రాంశాలపై 20 తేదీన జరగనున్న దక్షిణ మండలి సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో చెరువులకు హైడ్రాజీవం పోస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళ సంతరించుకుందని హైడ్రా షేర్ చేసిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్

తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. కర్ణాటకలో మైసూర్లో వివేకానంద స్మారక చిహ్నాన్ని కూడా ఆయన ప్రారంభించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అందజేశారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, జాతి ప్రయోజనాలు సర్వప్రథమం అనుకోవడమేనని అజిత్ దోవల్ ఈ సందర్భంగా చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు రికార్డు సృష్టించారు. బాక్సర్లు ప్రీతి పవర్, జాస్మిన్ లంబోరియా 2 స్వర్ణ పతకాలు గెలుచుకోవడంతో భారత క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలో 6 స్థానంలో నిలిచారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 1 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:05. మస్తి మజా మీరు ఇప్పుడు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మస్తి మజా వింటున్నారు. ఎక్కడో దూరాన వేరే దేశాల్లో జరిగే వింతలు విశేషాలే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా క్రియేటివ్ గా ఆలోచిస్తూ వాళ్లల్లో ఉన్న సృజనాత్మకతకి రంగులు దిద్ది అందరి చేత ఔరా అనిపించుకుంటారు. మరి ఇవాళ అలాంటి క్రియేటివిటీని చూపించిన ఒక పర్సన్ గురించి మస్తి మజాలో మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మస్తి మజా వింటున్నారు. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకి అనర్హమని శ్రీశ్రీ గారు అన్నట్లు ఎందుకో పనికిరాని వాటితో తన డ్రీమ్ కార్ని రూపొందించాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు. కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, అద్భుతాలు సృష్టిస్తారు ఈ తరం యువత అని అనడానికి నిదర్శనం ఈ యువకుడు చేసిన పని. ఇంతకీ ఎవరతను ఏం చేశాడు మాట్లాడుకుందాం మస్తి మజాలో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి.

మస్తి మజా వింటున్నారు. ఐటీఐ పూర్తి చేసి బైక్ మెకానిక్గా చేస్తున్న బత్తిని మాధవ్ తనకున్న టాలెంట్తో తన దగ్గర పనికి రాకుండా పక్కన పడేసున్న పాత బండ్ల నుండి పార్ట్స్ని సమకూర్చుకుని 26,000 రూపాయలు దీనికి అదనంగా ఖర్చు చేసి ఒక కార్ లాంటి బండిని తయారు చేశాడు. ఆల్మోస్ట్ కారే అనుకోండి, 40 కిలోమీటర్ స్పీడ్తో లీటర్కి 40 మైలేజ్ ఇస్తున్న తన డ్రీమ్ బండిపై తిరుగుతూ ఉంటే ఆ ఊర్లో వారందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా. కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడికి చెందిన ఈ యువ కిరటం మాధవ్ డ్రీమ్ కార్ని చూసిన వారు నెట్టింట రకరకాల కామెంట్స్ పెట్టేస్తున్నారు. అతని తెలివికి జోహార్లంటూ ఇంకొకరు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు అంటూ ఇలా రకరకాల పోస్టులు అన్నమాట.

మస్తీ మజా మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:30. ఏకచిత్ర గీతాలు. దళపతి 1991లో విడుదలైన ఈ సినిమా నుండి పాటల్ని వింటారు. ముందుగా వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేశారు. ఈ పాటని రాజశ్రీ గీతానికి ఇళయరాజా సంగీతం.

0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాల్లో 1991 విడుదలైన దళపతి చిత్రం నుండి పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గీతాల్లో 1991లో విడుదలైన దళపతి చిత్రం నుండి పాటలను వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేజే యేసుదాస్ పాడిన పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 9 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతానికి ఇళయరాజా సంగీతం.

మీరు విన్న ఈ పాట నిర్ణయం చిత్రంలోనిది. మనో ఎస్ జానకి గానం చేశారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం. ఇప్పుడు వినబోతున్న పాట సినీ గీతాల్లో చివరిగా శత్రువు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. ఈ పాటని సిరివెన్నెల గీతానికి రాజ్కోట్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. రారమ్మని పిలిస్తే ఆ పిలుపుకు వచ్చానని, ఇదే ఎక్కువ అని నేననుకుంటే ఇది చాలక మనసు కూడా ఇమ్మని కోరితే ఎలా అంటూ ఆ రాలుగాయి మాటలకు తాను పడనని, కయ్యం వియ్యంగా మారే వరకు పెద్దవాళ్ల ఒప్పుకోలు అయ్యే వరకు వేచి ఉండాలని, మాటలో నిలకడ ఉండాలని అంటున్న తొలితరం గేయం. అత్తా ఒకింటి కోడలే చిత్రంలో పివి శ్రీనివాస్ జిక్కీ పాడిన పాట, ఆరుద్ర రచన పిండ్యాల సంగీతం.

విహారానికి వలపల లోగిలి, నిద్రకు వెచ్చని కౌగిలి, నివసించేందుకు నయనం, చిరునవ్వులే చిరుదీపాలై, జన్మజన్మల బంధాలై, అనుబంధాల పెన్నిధులై, బ్రతుకంతా పయనించాలంటూ బ్రతుకును ఒక పాటగా రాసి రచయిత అందిస్తున్న గీతం. కెప్టెన్ కృష్ణ చిత్రంలో పిసుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వేటూరి సుందరరామ్మూర్తి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతం.

అక్షరం మనిషికి మూడో నేత్రం. మరొకరికిచ్చినా తరగదు, ఎవరూ ఎత్తుకుని పోలేరు. పరువుని పెంచి గౌరవాన్ని తెస్తుంది అక్షరం. అందుకే చదువుకోవాలని ఆ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఉరుములు పిడుగులు పడినా బ్రతుకు బాట వీడకూడదని, మంచి మాటలకు పాటలకు మంచి సంగీత స్వరాల ఊటలు తోడైతే ఈ పాట అవుతుంది. ఖైదీ కన్నయ్య చిత్రంలో రాజశ్రీ పి సుశీల పాడిన పాట, జీకే మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: పిడి గులుపడి నా జడవను నేను వడివడిగానే అడిగేస్తా.
1: తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని తన మనస్సులో నీవు నేను అనే భేదభావం రూపుమాపి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అర్షడ్వర్గాలను జయించేలా చేయమని, భగవద్భక్తితో పోతన భాగవతాన్ని ఆధారంగా చేసుకుని తొలిసారి తెలుగులో తెరకెక్కించిన చిత్రం

భక్తిరస ప్రధానంగా సాగే రాగరంజిత గీతం ఈ పాట. భక్తపోతన చిత్రంలో వి. నాగయ్య, సీనియర్ సముద్రాల రచన వి. నాగయ్య సంగీతం.

తన కళ్ళు దిగులుతో రేయి పవళ్ళు ఎదురుచూపుల్లో కాయలు కాస్తున్నాయి అని ఆమె ఇక్కడంటుంటే, అతను అక్కడ మరుపురాని తన మనసుకు మరువులేని తన బాధని కళ్ళు తెరిచి మూసిన కనిపించే రూపాన్ని మరువులేకుండా ఉన్నానని ఇలా చెబుతూ ఇరువురూ మేఘానికి సందేశాన్ని ఇస్తూ తమ కన్నీరును మబ్బుల్లో దాచుకుని ఎదుటివారికి గుర్తు చేసేందుకు వారికి ఎదురుగా వానజల్లై కురిసిపొమ్మని ఇలాంటి సందేశం ఇస్తూ జాలిగుండెల పదాలతో హంసానందని రాగఛాయా స్వరాలలో పాడుతున్న గీతం. మల్లీశ్వరి చిత్రంలో ఘంటసాల పి భానుమతి పాడిన పాట. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన. ఎస్ రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు సంగీతం.

పొగిడించుకునే లాంటి సొగసు, దానికి తోడు ఆభరణంలాంటి తిక్క ఉన్నా కూడా ఆమె కడిగిన ముత్యమని, సానపట్టని వజ్రమని, అలాంటి ఆమె కోరికను అణుచుకోవద్దని, అనాఘ్రాణిత పుష్పంలాంటి సౌకుమార్యం ఆమెదని తన పక్కకు రారమ్మని పిలుస్తున్న గాయకుని గళమధురిమ ఈ గీతం. సెక్రటరీ చిత్రంలో వి. రామకృష్ణ, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

పనులు పరిస్థితుల్ని బట్టి రాకలు పోకలు సాధారణం. వచ్చి వెళ్లిన తనను మరువవద్దని, వెళ్లినందుకు ఏడవద్దని, తాను కనులు మూసుకుంటే కళను అవుతానని, కనులు తెరిస్తే ఎదురుగా ఉంటానని, కానీ ఎదురుగా ఉంటే అతనికున్న ప్రేమ మరింత ముదిరి పిచ్చిగా మారుతుందని సరదాగా ఆటపట్టిస్తున్న మధురగాయని గళంలో ఈ పాట. చిలిపికృష్ణుడి చిత్రంలో పి సుశీల పాడిన పాట. ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

స్మరించినంతనే ఆనందం కలిగించేంత అద్భుత సౌందర్యం శ్రీకృష్ణుడిది. దర్శనానికే పరితపించే మనకు గోపికాకృష్ణుల రాసలీల ఊహకందని మహాద్భుతం. ఆ వేణుగానలోలిని ముఖారవిందం పక్కనే చెక్కిలి ఆనిచి మైమరుపుతో కనులు మూసుకునే గోపమ్మ పలకింత ఏ జన్మ సుకృతమో కదా అనిపిస్తుంది. జాబిల్లి చుక్కలులాగా, మల్లెతీగ మానులాగా కలిసి మెలిసి ఆ కలయికలో తనకు హరిణి పతిని చేయమంటూ నమ్మకంతో పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఈ గీతం సాగిపోతుంది. కలిసిన మనసుల చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట పి సుశీలతో కలిపి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయం, మాస్టర్ వేణు సంగీతం.

మంచి వినాలి, మంచి అనాలి, మంచి కనాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా భావిస్తూ స్వార్థాన్ని దగ్గరికి రానియకుండా సాటి మనిషికి సాయం చేస్తూ మానవుడే దేవుడిగా భావించాలని, ఎండైనా వానైనా గాలైనా వెన్నెలైనా అవి తమ కోసం కాదని ఇతరుల కోసం ఉన్నాయి కనుక వారు అలాగే ఇతరుల కోసం బతికేలా ఉండాలని, వాటిని చూసి మనము నేర్చుకోవాలని ప్రబోధిస్తున్న గీతం. కదలడు వదలడు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. వీటూరి రచన, టీవీ రాజు సంగీతం.

ప్రేమ కథలకు గాథలకు అంతే ఉండదు. లైలా మజ్నుళ్ల కథైనా, సలీం అనార్కలీ గాథైనా పవిత్రమైన ఆ ప్రేమలు విషాదాలుగా మిగిలిపోయినాయని, అభినయంలో చెబుతూ తన వెంట పడొద్దని, తనపై ఆశపడవద్దని ఆమె అంటే తాను చెయ్యి విడవద్దని అతనంటున్న ప్రణయగీతం ఇది. మంచి మనుషుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

దినకరుడు తామరలు, కలువరేడు కలువలు, ఆ సంబంధమే వేరు. ఆకాశంలో అందకుండా అందాల జాబిలిరేడు పరుగులు పెడుతున్నా, కింద కొడంలో కదలకుండా ఉన్న కలువభామ జాలిగా చూస్తున్న భావనలో కలువ చంద్రునితో కోట్లాది తారకలు వాటి తళతళల్లో ఈ పేద కలువను మరువవద్దని, అంటే అనురాగపు భావన నిండిన తన రూపుని కళ్లల్లో నింపుకుని ప్రణయ పరిమళాలను పొదుపుకున్నానని మరుపెక్కడా అని అంటూ ప్రకృతి ప్రణయ గీతం ఈ పాట. గండికోట రహస్యం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. కొసరాజు టీవీరాజు సంగీతం.

పదిహేను నిమిషాలకు జనరంజని వింటారు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు. 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్. రేపు ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి. రేపు ఆదివారం కాబట్టి 80s 90s లో రిలీజ్ అయిన చిత్రాల నుండి హిట్ సాంగ్స్ వింటారు. మధ్యాహ్నం 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి. సాయంత్రం 5 గంటలకు

చాయ్తో హాయ్ కబుర్లో 6 గంటల 20 నిమిషాలకు నీరాజనం శీర్షికన 19వ భాగం అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మిట విజయ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు 6 గంటల 40 నిమిషాలకు లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 7 గంటల 30 నిమిషాలకు ఆల్ టైమ్ హిట్స్ వింటారు. 8 గంటలకు మస్తీ మజా, 8 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గీతాలు, 10 గంటలకు ఎప్పటిలాగే మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:10 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.